శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 29వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 19వ తేదీ శుక్రవారం. ఇప్పుడు 5:56 దాటి 10 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయముల సమయం 6 గంటలకు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై భక్తి రంజని కార్యక్రమం. ఇప్పుడు విందాం ఒక ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరింతవరకు భక్తి రంజనీ కార్యక్రమంలో దేవీస్తుతి విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:40 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సూక్తి సుధ. ఈనాటి సూక్తి సుధ కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ ఇమాం బాషా గారిచే హితోక్తులు వింటారు.

0: మానవ ప్రయత్నం లేనిదే మనుగడ లేదు. జీవితంలో ఏది సాధించాలనుకున్నా మనిషి ముందుగా తన ప్రయత్నం తాను చెయ్యాలి. ప్రయత్నం ద్వారా కార్యసాధనకు మార్గం సుగమమవుతుంది. ప్రయత్నించినదే ఏది జరగదు. హర్కత్ మే బర్కత్ హై. మనిషి గనుక చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే తప్పక ఫలితాన్ని సాధించవచ్చును. ప్రయత్నించడం మానవ లక్షణం కాబట్టి నిరంతరం ప్రయత్నించి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి. అకుంఠిత దీక్షతో, పట్టుదలతో, దృఢ నిశ్చయంతో మానవుడు కనుక ప్రయత్నిస్తే ఆ పనిని సాధించడంలో కృతకృత్యుడవుతాడు. అసలు ఎటువంటి ప్రయత్నమే చేయకుండా ఆ పని మన వల్ల సాధ్యం కాదులే అని నిరుత్సాహం చెందకూడదు. కోషిష్ కరో న్యామత్ ఖావో అనే సూక్తిని అనుసరించి మనం భూమిని సారవంతం చేసి దానిలో విత్తనాలను నాటి పంటను సరైన సంరక్షణ గావించినట్లయితే కొద్ది కాలానికి పూర్తి పంట మన ఇంటికి చేరుతుంది. అప్పుడు దాని యొక్క అన్ని రుచులను మనం ఆస్వాదించవచ్చును. ప్రయత్నం చేయకుండానే పంట యొక్క అన్ని రుచులు ఆస్వాదించాలనుకోవడం, లాభాలను పొందాలని అనుకోవడం సోమరిపోతుల లక్షణం. మానవుడు ప్రయత్నించి కృషి సలిపితే ప్రపంచంలో సాధించలేనిది ఏమీ ఉండదు. గాలిలో దీపాన్ని ఉంచి దానిని భగవంతుడే ఆరకుండా చూస్తాడులే అని మనం ఊరుకుంటే అది తప్పక ఆరిపోతుంది. భగవంతునిపై ఆ భారం వేయక దీపం ఆరకుండా ఉండడానికి చేయి అడ్డం పెట్టి మనిషి ప్రయత్నిస్తే అది వెలుగును ప్రసాదిస్తూనే ఉంటుంది. ఖుదానే ఆజ్ తక్ ఉస్ ఖౌఫ్ కి హాలత్ నహీ బదలీ నహో జిస్కో ఖయాల్ అప్నీ హాలత్ కే బదల్నే కా. ఎటువంటి ప్రయత్నం చేయని వాళ్ళని చూసి అల్లాహ్ మిన్నకుంటాడు. పట్టుదలతో ప్రయత్నించి ప్రతిఫలాన్ని సాధించాలనే దృఢ నిశ్చయంతో ఉన్న వాళ్లకు అల్లాహ్ తగిన ప్రోత్సాహాన్ని, ఆత్మస్థైర్యాన్ని కలిగించి ముందుకు నడిపిస్తాడు. దాని ద్వారా మానవుడు తన శక్తి సామర్థ్యాలను ఉపయోగించి సత్ఫలితాన్ని పొందుతాడు. సితారోంకి ఆగే జహా ఔర్ భీ హై అభీ ఇష్క్ కే ఇంతిహాన్ ఔర్ భీ హై. మానవుడు ప్రయత్నించినందువలనే చంద్రమండల యాత్రను దిగ్విజయముగా పూర్తి చేసుకుని అక్కడ ఉన్న మట్టిని, రాళ్లను తీసుకుని వచ్చి తన ప్రయత్న ఫలితాన్ని లోకానికి విశదపరిచాడు. ప్రయత్నిస్తే నక్షత్రాల వరకును చేరుకోవచ్చు. తరువాత ఏముందనే విషయాన్ని కూడా మనిషి పరిశోధించవచ్చును. అష్రఫుల్ మఖ్లుఖాత్, అల్లాహ్ తాను సృష్టించిన జీవరాశులంటిలోనూ మానవునికి అత్యంత ప్రముఖమైన స్థానాన్ని కల్పించాడు. తైమూరు చక్రవర్తి ఒక యుద్ధములో ఓడిపోయి నిరుత్సాహం చెంది తన ప్రాణాలను రక్షించుకోవడానికి ఒక గోతిలో తలదాచుకుంటాడు. ఒక చలిచీమ తనకంటే బరువైన ఆహార పదార్థాన్ని తీసుకుని గోతిలో నుండి ఒడ్డుకు చేరుకోవడానికి అనేక మార్లు ప్రయత్నించి చివరకు సత్ఫలితాన్ని సాధిస్తుంది. ఈ దృశ్యాన్ని చూసిన తైమూరు చక్రవర్తికి కనువిప్పు కలిగి చెల్లా చెదురైన తన సైన్యాన్ని కూడగట్టుకుని మరలా యుద్ధం చేసి శత్రువులను ఓడించి విజయ పతాకాన్ని ఎగురవేస్తాడు. యసల్లూనక అన్ని లెఖమ్రి వల్ మసీర్ హుల్ఫీహి మా ఇస్మున్ కబీరున్ వ మునాఫిహులున్నే ఇస్సాజి వ ఇస్మెహు మా అక్బెరు మై నఫీహిమా. పవిత్ర ఖురాన్ షరీఫ్ లో విశ్వప్రభువైన అల్లాహ్ ముహమ్మద్ ప్రవక్తతో ఈ విధంగా అంటాడు. మద్యపానం మరియు జూదాన్ని గురించి ప్రజలు నిన్ను ప్రశ్నిస్తారు. నీవు వారికి ఉపదేశించు, ఈ రెంటిలోనూ కీడు ఉంది. వీటిలో ప్రజలకు కొన్ని లాభాలు ఉన్నా ఈ లాభాల కంటే కలిగే కీడే ఎక్కువ. మత్తు పదార్థాలు, జూదం వంటి వ్యసనాలకు బానిసైన వ్యక్తి అతని కుటుంబం బజారు పాలవుతుంది. అతని చెడు చర్యల ఫలితంగా సమాజాభివృద్ధికి ఎంతో నష్టం చేకూరుతుంది. సమాజంలో అతనికి ఎటువంటి గౌరవ మర్యాదలు లభించవు. చెడు అలవాట్లు కలిగిన మానవుడంటే అల్లాహ్ కూడా అయిష్టతను చూపుతాడు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఈసడించుకుంటూ ఉంటారు. మరణం తరువాత అతనికి నరకమే ప్రాప్తమవుతుంది. దైవ చింతన కలిగి పశ్చాత్తాపంతో చెడు అలవాట్లను పూర్తిగా త్యజించడానికి మానవుడు కనుక ప్రయత్నిస్తే తప్పక సత్ఫలితాన్ని పొందుతాడు. తద్వారా అతనికి, అతని కుటుంబానికి సమాజంలో ఉన్నతమైన గౌరవ మర్యాదలు లభిస్తాయి. అల్లాహ్ కూడా అతని తప్పులను క్షమించి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. మానవ ప్రయత్నాలు కూడా అనేక రకాలుగా ఉంటాయి. ఆ ప్రయత్నాలు నిస్వార్థము, సచ్ఛీలత, నీతి, నిజాయితీలతో కూడినట్లుగా ఉండాలి. అప్పుడే ఆ ప్రయత్నాలకు నిజమైన సార్థకత లభిస్తుంది. మనిషి తాను అనుకున్న పనిని సాధించాలని అనుకుని ఒక అడుగు కనుక ముందుకు వేస్తే అల్లాహ్ అతని కోరికను తీర్చడానికి రెండు అడుగులు ముందుకు వేస్తాడే కాని వెనుకకు మరలడు. నిషీధ రాత్రి సమయములో ప్రపంచం మొత్తం నిద్రిస్తుంటే భక్తుడు ఒక్కడే తన మనస్సును లగ్నం చేసి ప్రార్థన చేయడం పట్ల విశ్వప్రభువైన అల్లాహ్ అమితంగా ఆనందిస్తాడు. అతని యొక్క మొరను ఆలకించి వెంటనే వాటిని తీర్చడానికి అభయమిస్తాడు.
1: ఇంతవరకు మీరు సూక్తి సుధ కార్యక్రమంలో ఎంఎస్ ఇమాం బాషా గారిచే ప్రయత్నం గురించి హితోక్తులు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, నిలయంలో సమయం 6:45.

వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులు, పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రభుత్వం నిర్వహించే రాష్టస్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు పాల్గొంటారు. అడవులేని ప్రతి కుటుంబానికి గృహ వసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని హోంమంత్రి బంగళపూడి అనిత స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులు, పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆక్వా రంగంపై నిన్న నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆక్వా మేత ధరల స్థిరీకరణ కోసం రైతులు, తయారీదారులతో కలిసి కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కమిటీ నివేదిక అనంతరం ధరలపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం పొగాకు రైతులు, ట్రేడర్లతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ అన్ని పొగాకు సంస్థలు కొనుగోలు చేపట్టాలని, అనధికార కొనుగోళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశం అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ
1: ఆక్వా ఫీడ్ ధరలు విపరీతంగా పెరిగాయి, దానికి అనేకమైనటువంటి కారణాలు. దీనివల్ల ఫీడ్ కంపెనీలు ధరలు పెంచి నిర్ణయం తీసుకుంటే ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఏకపక్షంగా ధరలు పెంచడానికి వీల్లేదు చెప్పి నిలుపుదల చేశాం. రొయ్యల రైతులకి ఒక శుభ పరిణామం, వాళ్ళు కోరుకున్న విధంగా, వాళ్ళు చెప్పిన విధంగా ముఖ్యమంత్రి గారి సమక్షంలో నిర్ణయం తీసుకోవడం వల్ల రైతులకు మేలు జరిగింది.
0: తెలంగాణలో విద్యార్థుల సంక్షేమం, నాణ్యమైన విద్యా వాతావరణం కల్పన, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం నిర్వహించే రాష్టస్థాయి ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పాల్గొంటారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో మాదక ద్రవ్యరహిత పాఠశాలలు, కళాశాలలు పేరుతో సామూహిక ప్రతిజ్ఞ చేయించనున్నారు. విద్యార్థుల్లో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన పెంపొందించడం, నివారణ చర్యలను బలోపేతం చేయడం వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు. అనంతరం విద్యార్థులకు విద్యార్థి కిట్లు ముఖ్యమంత్రి పంపిణీ చేయనున్నారు. దాదాపు 15,000 మంది విద్యార్థులు పాల్గొనన్న ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అర్హులైన ప్రతి కుటుంబానికి గృహ వసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ పక్కా గృహాల నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తూ ఇప్పటివరకు 450,000 ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్దిదారులకు అందజేశామని చెప్పారు. పేదల గృహ నిర్మాణం కోసం బడ్జెట్లో కేటాయించిన నిధులతో పాటు అదనంగా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని మంత్రి తెలియజేస్తూ
2: ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల కాలంలో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా గృహ నిర్మాణం చేసి ఇవ్వాలి అనే ఆదేశంతో పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తామని నేను. ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న గృహ నిర్మాణ కార్యక్రమం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 450,000 ఇళ్లు ఇప్పటికి పూర్తి చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తామని నేను.
0: యోగాంధ్ర 2026 కార్యక్రమానికి రాష్ట వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ నెల 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు 1 కోటి మందికి పైగా నమోదు చేసుకున్నారని నిన్న ఒక ప్రకటనలో వెల్లడించారు. యోగాంధ్ర కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. ఈ రోజు ఉదయం 10 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేయనున్నారని పరీక్షల విభాగం సంచాలకులు ఒక ప్రకటనలో వెల్లడించారు. మే 25 నుంచి 24వ తేదీ వరకు

0: రేపటి నుంచి పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు ఫలితాలను అధికారిక వెబ్సైట్ bse.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చని, అలాగే మనమిత్ర వాట్సప్ నంబర్ 9552300009 ద్వారా కూడా ఫలితాలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని హోంమంత్రి వంగనపూడి అనిత స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా పరవాడలో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాలను నిన్న దహనం చేశారు. అనంతరం హోంమంత్రి అనిత మాట్లాడుతూ యువతను మాదక ద్రవ్యాల బారి నుంచి రక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ వ్యవస్థ ద్వారా గంజాయి సాగు రవాణాను సమర్థవంతంగా అరికడుతున్నామని మంత్రి తెలియజేస్తూ
1: ఒకటి పోలీస్ పడుతున్న కష్టం ఎలా డిస్క్లోజ్ చేస్తున్నామన్నది కూడా అట్ ద సేమ్ టైం రాష్ట్ర భవిష్యత్తుని యువకులు ఈ గాంజా బాధ పడకుండా ఎలా రక్షించుకోవాలనే కాన్సెప్ట్ మీరు కూడా ఉండాలని ఉద్దేశం తెలియజేసింది.
0: మైనార్టీల సామాజిక ఆర్థిక విద్యా అభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్తో కలిసి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఉర్దూ అకాడమీ స్వర్ణోత్సవాల సందర్భంగా హైదరాబాద్తో పాటు రాష్టంలోని జిల్లా కేంద్రాల్లో ఉర్దూ కవి సమ్మేళనాలు ముషాయిరాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా మైనార్టీ యువతకు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందిస్తున్నామని, పథకం అమలుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియకు సంబంధించిన అంశాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొత్స సత్యనారాయణతో పాటు పలువురు పార్టీ నేతలు నిన్న గవర్నర్ను కలిశారు. విజయవాడలోని లోక్భవన్లో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను కలిసి డీఎస్సీ ప్రక్రియలో అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న సందేహాలపై వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ డీఎస్సీ ప్రక్రియపై పలు అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. అలాగే డీఎస్సీ అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి నియామక ప్రక్రియలో ఉన్నట్లు భావిస్తున్న లోపాలపై తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ కోరామని తెలిపారు. ప్రముఖ ధ్వని అనుకరణ కళాకారులు డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ వర్ధంతి ఈరోజు. ఎంతో మంది ప్రముఖుల రాజకీయ నాయకుల గళాలను అతి సునాయాసంగా అనుకరించిన ఆయన తెలంగాణలోని వరంగల్లో 1932 డిసెంబర్ 28 జన్మించారు. ధ్వని అనుకరణ మిమిక్రీలకు గాను కళాపరిపూర్ణతో సహా పలు పురస్కారాలను పద్మశ్రీ పురస్కారాన్ని నేరెళ్ల వేణుమాధవ్ అందుకున్నారు. 2018 జూన్ 19వ తేదీన ఆయన తొలి శ్వాస విడిచారు. కాగా నేరెళ్ల గౌరవార్థం ఆయన పుట్టినరోజు డిసెంబర్ 28ని ప్రపంచ మిమిక్రీ దినోత్సవంగా జరుపుకోవడం విశేషం. ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రధానమంత్రి సూర్యఘర్, పీఎం కుసుమ్, విద్యుత్ పంపిణీ వ్యవస్థ పునరుద్దరణ, ఆర్డీఎస్ఎస్ పథకాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దుగ్గమల్ల ప్రసాదరావు అధికారులను ఆదేశించారు. చిత్తూరులో నిర్వహించిన విద్యుత్ సంస్కరణల అమలు కమిటీ సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ సెప్టెంబర్ 30 నాటికి అపరిష్కృతంగా ఉన్న విద్యుత్తు సోలార్ పనులను పూర్తి చేయాలని సూచించారు. సూర్యఘర్ పథకం కింద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఉచిత సౌర పథకాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వాతావరణం. తూర్పు విదర్భ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. మచిలీపట్నంలో నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ అన్నదాత సుఖీ భవ పీఎం కిసాన్ పథకం కింద 133,000 రైతు కుటుంబాలకు 252,94,00,000 రూపాయల పెట్టుబడి సాయం అందించామని తెలిపారు. మచిలీపట్నం పోర్టు రాష్ట ఆర్థిక అభివృద్దికి కీలకంగా మారనుందని, పోర్టు, ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టులు పూర్తయితే వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులు, పొగాకు రైతుల ప్రయోజనం

0: పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రభుత్వం నిర్వహించే రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు పాల్గొంటారు. అర్హులైన ప్రతి కుటుంబానికి గృహవస్తు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధి ఝా. అథ వార్తాః. భారత ఫ్రాన్సయోః ఆర్థిక ఔద్యోగిక సహకారం ప్రగాఢం కర్తుం ప్రయత్నస్య భాగరూపేణ ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా పారిస్ నగరే ప్రముఖైః ఫ్రాన్స్ దేశీయైః వాణిజ్య నేతృభిః సహ అనేకాని ఉచ్చస్తరీయ మేళనాని విహితాని. ప్రధానమంత్రి పారిస్ నగరే మిస్ట్రల్ ఏఐ సంస్థాయాః సహ సంస్థాపకేన ముఖ్య కార్యకారి అధికారిణ్యా సహ ఆర్థర్ మెంచ్ ఇత్యనేన సహ అపి మిలితవాన్. సామాజిక ప్రసార మాధ్యమే ప్రధానమంత్రిణా భారతస్య వర్ధమాన ఏఐ ఇది పారిస్థితిక వ్యవస్థాయాః అవసరాణాం విషయే అపి అవధానం ప్రదత్తం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నవదిల్ల్యాం ప్రధానమంత్రి వికసిత భారత రోజ్గార్ యోజన ఇత్యస్యాంతర్గతం 2400 కోటి రూప్యకాణాం ప్రోత్సాహకాణాం వితరణం కరిష్యతి. నవదిల్ల్యాం యోజనాయాః విషయే ప్రసారమాధ్యమాన్ సంబోధయన్ శ్రమ రోజ్గార్ మంత్రీ డాక్టర్ మనసుఖ్ మాండవీయాః అవోచత్ యత్ గతవర్షస్య అగస్త్ మాసాత్ ఆరభ్య 63 లక్షతోధికాః కర్మచారిణః PMVVRY ఇత్యస్యాంతర్గతం ఔపచారిక కార్యక్షేత్రే ఆనీతాః సంతి. యేషు ప్రాయః 30% మహిళాః సంతి. సః ఇతోపి అవోచత్ యత్ అస్యాః యోజనాయాః అంతర్గతం ప్రోత్సాహితాః 80% అధికాః సంస్థాః 25% న్యూనాః లఘుద్యమాః సంతీతి. ఫ్రాన్స్ దేశస్య రాష్ట్రపతిః ఇమాన్యుయల్ మాక్రోన్ హ్యః ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః కృతే హిందీభాషాయాం ఏకం భావపూర్ణం సౌప్రస్థానిక చలచిత్రం ప్రసారితవాన్, యత్ర సః ప్రధానమంత్రిణం ప్రియం మిత్రం ఇతి సంబోధయన్ అవదత్ ఫ్రాన్సః భవంతం స్నిహ్యతి. మైక్రోనః హిందీయాం అవోచత్ యత్ ప్రియమిత్ర నరేంద్ర ముఝే బహుత్ ఖుషీ హై ఆప్కా నైస్ ఏవియన్ ఔర్ పారిస్ దౌరే కే లియే స్వాగత్ కర్తే ఫ్రాన్స్ భారత్ కీ దోస్తీ అమర్ రహే. ఫ్రాన్స్ రాష్ట్రపతి ప్రధానమంత్రిణః మోదినః ఏతం ప్రవాసం అతీవ ఫలదాయకం ఇది ఉద్ఘోషయత్. ప్రవాసార్థం చ కార్తజ్ఞ భావం జ్ఞాపితవాన్. ఆగామి ఫర్వరి మాసే పునః మేళనస్య ఆకాంక్షాం ప్రకటయన్ సః అవోచత్ యత్ ప్రవాసాయ అస్మాకం మైత్రీభావాయ చ ధన్యవాదః. వయం శీఘ్రమేవ ఫర్వరి మాసే పునః మేళనాయ ప్రతీక్షామహే. జై హింద్. కేంద్రీయ కృషి ఏవం కృషక కళ్యాణ మంత్రి శివరాజ సింహ చౌహానః ఆభాసీయ మాధ్యమేన చతుర్ణాం రాజ్యానాం కృతే MSP ఇతి న్యూనతమ సమర్థన మూల్యేన బృహత్ పరిమాణే తిలహన క్రయణస్య స్వీకృతిం అయచ్చత్. కృషి మంత్రాలయానుగుణం ఏషః క్రయణ సంకల్పః తమిళనాడు గుజరాత్ ఉత్తరప్రదేశ్ హర్యాణా ఇత్యదేషు రాజ్యేషు మూల్య సమర్థన యోజనాంతర్గతం ప్రచలతి. అస్మిన్ గ్రీష్మకాలీన ఋతౌ ఉత్తరప్రదేశః సర్వ బృహత్ లాభార్థి రాజ్యత్వేన ఉదితః. యస్య కృతే 98,24,000 మెట్రిక్ టన్ మితం ముద్గం 97,00,790,000 మెట్రిక్ టన్ మితం మాష అథ చ 18,07,44,000 మెట్రిక్ టన్ మితం కలాయ క్రయణస్య అనుమతిః దత్తా. నవీన ఏవం నవీకరణీయ ఊర్జా మంత్రాలయస్య సచివః సంతోష కుమార సారంగీ న్యగాదీత్ యత్ దృఢ నీతిగత సంరచనయా అభినవ సర్వకారీయ ప్రయాసైః భారతం అద్య జగతి నవీకరణీయ ఊర్జా క్షేత్రే ప్రముఖ దేశత్వేన సముదేతి.

0: नवदिल्ल्याम् आयोजिते हरित एवं सतत विकास सन्धिः इत्याख्ये दशमे संवाद सत्रे नवीकरणीय ऊर्जा ऊर्जा सुरक्षा इति विषये भाषमाणः श्री सारंगी गतदशके भारतस्य अभूतपूर्व प्रगतेः उल्लेखं कृतवान्। तेन प्रतिपादितं यत् एषः विकासः मुख्यतया नवीकरणीय क्रयण अनिवार्यता प्रतिस्पर्धात्मक निविदा दिशानिर्देशाः सहैव स्वचालित मार्गेण शत प्रतिशतं वैदेशिक प्रत्यक्ष निवेशं करोति इति वार्ताः।
1: आकाशवाणी निजामाबाद केंद्रम నిలయం సమయం 7 గంటలు। ప్రసార వివరాలు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై ఈరోజు నిజామాబాద్ ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న వివరాలు। ఏడు గంటల 5 నిమిషాలకు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి। 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం వింటారు। 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ హై హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది। ఇంకా ఇదే కార్యక్రమంలో 8:00 డాక్టర్ రవితేజ సైకియాట్రిస్ట్ తేజ హాస్పిటల్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది। 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి। 8:30 మహిళావాణి కార్యక్రమంలో జీవనానంద మార్గం యోగా శ్రీమతి డి శారద హనుమాన్లు గారి ప్రసంగం వింటారు। ఇంకా శ్రీమతి డి మౌనిక గారి స్వీయ కవితలు వింటారు। 9:00 హృదయరాగాలు కార్యక్రమం ప్రసారమవుతుంది। 1 గంట పాటు మిమ్మల్ని అలరిస్తుంది। ఈ కార్యక్రమానికి మీరు వాట్సాప్ సందేశం పంపించవలసిన మా నంబర్ 8462245066। పది గంటలకు మరియు 12:10, 12:40, 1:20 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి। 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు। 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి। 3:00 వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ముంబై కేంద్ర సమర్పణలో ప్రసారమవుతాయి। ఇక సాయంత్రం ప్రసారం కానున్న వివరాలు 5:00 అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా పసందైన పాటలు కోరే కార్యక్రమం అభిరుచి వింటారు। 5:10 ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన విజయవంతమైన అమలును గుర్తిస్తూ కార్యక్రమం ఉపాధి మరియు మంత్రిత్వ శాఖ 2026 జూన్ 19 న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో భారత ప్రధానమంత్రి గారి సాన్నిధ్యంలో జాతీయ కార్యక్రమంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు। 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి। 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు। 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి। 6:30 ప్రబోధ గీతం వింటారు। 6:35 సినీ రంజని సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది। 6:50 వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు। 7:00 ప్రసార వివరాలు వింటారు। 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి। 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం వింటారు। 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు। 8:00 అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా పసందైన పాటలు కోరే కార్యక్రమం అభిరుచి వింటారు। 8:30 జానపద సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది। 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి। 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి। 10:00 మధురమైన గీతాలతో మధుర గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది। 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి।

11:10 ప్రభుత్వ 12 ఏళ్ల ద్విభాషా కార్యక్రమం పరంపరలో 19వ భాగం పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ మంత్రులు భూపేంద్ర యాదవ్ గారి ప్రసంగం వింటారు. 11:45 ఈనాటి మా నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు ముగుస్తాయి. ప్రసార వివరాలు విన్నారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. భారత్ ప్రపంచానికి విశ్వసనీయమైన భాగస్వామిగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని మోదీ న్యూఢిల్లీకి తిరిగి వచ్చారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 23వ విడత నిధులు 18,880 కోట్ల రూపాయలను ప్రధానమంత్రి రేపు విడుదల చేస్తారు. గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ కొనుగోళ్లను పెంచేందుకు సంబంధించిన ఒక అవగాహన పత్రంపై నిన్న సంతకాలు జరిగాయి. దేశంలో అనేక చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ప్రపంచానికి భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న రాత్రి ప్యారిస్లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించి మోదీ, ఒకప్పుడు దేశాల మధ్య సంబంధాలు కేవలం వాణిజ్యం ఆధారంగానే ఉండేవని, కానీ ఈనాడు వాణిజ్యంతో పాటు విశ్వాసం కూడా అంతే ముఖ్యమైందని చెప్పారు.
1: హర్ దేశ్ రిలయబుల్ సప్లై చైన్ చాహతా హై, హర్ దేశ్ స్టేబుల్ పార్ట్నర్షిప్ చాహతా హై, హర్ దేశ్ ఐసే సాథియో కి తలాష్ మే హై జిన్ పర్ లంబే సమయ తక్ భరోసా కియా జా సకే, ఔర్ ఐసే సమయ మే భారత్ విశ్వ మే ఏక్ ట్రస్టెడ్ పార్ట్నర్ కే రూప్ మే ఉభర్ రహా హై.
0: ప్రతి దేశం ఒక విశ్వసనీయమైన సప్లై చైన్ను, స్థిరమైన భాగస్వామ్యాన్ని కోరుకుంటోందని, దీర్ఘకాలం పాటు విశ్వసించదగిన అటువంటి భాగస్వాముల కోసం ప్రతి దేశం అన్వేషిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. రాబోయే తరాలకు వృద్ధి, ఆవిష్కరణలు, అవకాశాన్ని అందించే వివిధ రంగాల్లో భారత్ పెట్టుబడులు పెడుతోందని కూడా మోదీ చెప్పారు. భారత అభివృద్ది ప్రస్థానంలో ఇది ఒక నిర్ణయాత్మకమైన కాలమని, ఇక్కడ ఆకాంక్షలు సరికొత్త శిఖరాలను తాకుతున్నాయని ఆయన అన్నారు. ఈవీఎంలో జరిగిన G7 సమావేశంలో విశ్వాసం ఆధారిత భాగస్వామ్యాల ప్రాముఖ్యతను తాను ప్రత్యేకంగా ప్రస్తావించానని కూడా మోదీ గుర్తు చేశారు. గ్లోబల్ గవర్నెన్స్ అందరినీ కలుపుకుని పోయినప్పుడే ప్రభావంగా ఉంటుందనే స్పష్టమైన సందేశాన్ని G7 సదస్సుకు భారతదేశం అందించిందని ప్రధానమంత్రి చెప్పారు. ప్రపంచ వృద్ధిని అందరూ పంచుకున్నప్పుడే అది స్థిరంగా ఉంటుందని, అలాగే సాంకేతికత పట్ల విశ్వాసం కలిగినప్పుడే అది మానవాళికి నిజమైన ప్రయోజనాన్ని చేకూరుస్తుందని అన్నారు. ప్రపంచం ప్రస్తుతం అనిశ్చితి, అస్థిరతలతో కూడిన కాలాన్ని ఎదుర్కొంటుందని మోదీ అన్నారు. ఈ సవాళ్లతో కూడిన సమయాల్లో ఫ్రాన్స్ భారతదేశాల మధ్య భాగస్వామ్యం స్థిరత్వానికి, సహకారానికి ఒక బలమైన స్తంభంగా మారిందని మోదీ అభివర్ణించారు. రెండు దేశాలు తమ సంబంధాలను ప్రత్యేక గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచుకున్నాయని ఆయన చెప్పారు. వచ్చే ఏడాది రెండు దేశాలు కలిసి తృష్ణ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు కూడా మోదీ వెల్లడించారు. ఈ ఉపగ్రహం ప్రపంచంలో నీరు, ఆహార భద్రతను నిర్ధారించేందుకు దోహదపడుతుంది. తన ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సమయంలో తాను ఫ్రాన్స్ చేరుకున్నానని మోదీ చెప్పారు. గత 12 ఏళ్లలో భారత్ అన్ని రంగాల్లో గణనీయమైన వృద్ధి సాధించిందని ఆయన తెలియజేశారు. అంతకుముందు మోదీకి వాన్షోన్ మోదీ, నమస్తే మోదీ అనే సందేశంతో భారత్ మాతాకి జయ నినాదాలతో ఘన స్వాగతం లభించింది. ఫ్రాన్స్లోని భారతీయ సమాజం భారీ సంఖ్యలో తరలివచ్చి నినాదాలతో మోదీకి స్వాగతం పలికింది. మరోపక్క ప్రధానమంత్రి ప్యారిస్ పర్యటన ముగించుకుని న్యూఢిల్లీకి ప్రయాణమయ్యారు. ఫ్రాన్స్, స్లోవకియా దేశాల్లో ఆయన జరిపిన పర్యటనలో 3వ విడత ముగింపుకు తర్వాత ఆయన స్వదేశానికి తిరిగి వస్తున్నారు. తన ఫ్రాన్స్ పర్యటన ముగిసిన సందర్భంగా మోదీ సోషల్ మీడియాలో స్పందిస్తూ రాబోయే రోజుల్లో భారత ఫ్రాన్స్ మైత్రి మరింత బలోపేతమవుతుందన్నారు. చర్చలు, ఫలితాల పరంగా తన ఫ్రాన్స్ పర్యటన ఎంతో సమగ్రంగా సాగిందని ఆయన చెప్పారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రోన్ ఆయన కోసం ప్రత్యేకంగా హిందీలో ఒక వీడ్కోల్ వీడియో సందేశాన్ని రికార్డ్ చేశారు. రాష్టపతి ద్రౌపదీ ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్లో అంతర్జాతీయ సికిల్ సెల్ నివారణ దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఆమె ఒడిశాలోని రాయరంగపూర్కు పయనమవుతారు. అనేక అభివృద్ది ప్రాజెక్టులను అక్కడ ప్రారంభిస్తారు. వాటిలో

భువనేశ్వర్ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం గనుల తవ్వకాల వల్ల ప్రభావితమైన గ్రామాలకు ఉద్దేశించిన భారీ గ్రామీణ పైపుల నీటి సరఫరా పథకం, బ్రహ్మకుమారి సంస్థకు చెందిన మాతృశక్తి భవన్, ఒక ప్రత్యేక సర్క్యూట్ హౌస్ కూడా ఉన్నాయి. రాష్టపతి తన పర్యటన తదుపరి దశలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఒడిషాలోని మయూర్భంజ్ జిల్లా పహాడ్పూర్ గ్రామాన్ని సందర్శిస్తారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన పీఎంబీబీఆర్వై కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో పంపిణీ చేస్తారు. కార్మిక ఉపాధి శాఖల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మండవియా ఈ విషయం తెలియజేస్తూ, గత ఏడాది ఆగస్టు నుంచి ఈ పథకం కింద 63 లక్షల మందికి పైగా ఉద్యోగులను అధికారిక శ్రామిక శక్తిలోకి తీసుకొచ్చామని, వారిలో దాదాపు 30% మంది మహిళలున్నారని చెప్పారు. ఈ పథకం కింద ప్రోత్సాహకాలు పొందిన సంస్థల్లో 80% పైగా 25 కంటే తక్కువ మంది కార్మికులున్న చిన్న తరహా పరిశ్రమలేనని డాక్టర్ మాండవ్య చెప్పారు. తమ మొదటి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే యువతకు 2 విడతల్లో 15,000 రూపాయల వరకు ప్రోత్సాహకం లభిస్తుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 15 లక్షల మందికి పైగా లబ్దిదారుల ఖాతాల్లోకి ఈ ప్రోత్సాహకాలను బదిలీ చేయనున్నట్లు మన్సుఖ్ మాండవ్య తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్ నుంచి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం యొక్క 23వ విడత నిధులను విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9,46,00,000 పైగా రైతులకు చెందిన బ్యాంక్ ఖాతాల్లోకి 18,880 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని నేరుగా బదిలీ చేయనున్నట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ విడత నిధుల ద్వారా 2,18,00,000 మంది మహిళా రైతులు కూడా ప్రయోజనం పొందుతారు. ఈ విడుదలతో 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైనప్పటి నుంచి పీఎం కిసాన్ పథకం కింద పంపిణీ చేసిన మొత్తం నిధులు 4,45,000 కోట్ల రూపాయలు చేరుకుంటాయి. కేవలం పశ్చిమ బెంగాల్లోనే తాజా విడత కింద 45,35,000 మందికి పైగా రైతులు 907 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని అందుకొన్నున్నారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో పలు కీలక వ్యవసాయ కార్యక్రమాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ జెమ్, కామన్ సర్వీస్ సెంటర్ ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ మధ్య నిన్న న్యూఢిల్లీలో ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. దేశవ్యాప్తంగా గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ కొనుగోలు అవకాశాల పరిధిని విస్తరించడం ముఖ్య ఉద్దేశంగా ఈ భాగస్వామ్యం ఏర్పరచుకున్నట్లు వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2022లో ఏర్పడిన భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ జెమ్ సిఎస్సి తాజా అవగాహన ఒప్పందం సహకారంలో ఒక గణనీయమైన విస్తరణను సూచిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. మరింత సమగ్రంగా ఫలితాలు ఆధారంగా రూపొందించిన విధానాన్ని ఈ ఒప్పందం కింద అనుసరిస్తారని, విక్రేతలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ నుంచి కేటలాగ్ జాబితా రూపకల్పన వరకు పూర్తిగా మద్దతు అందిస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది. 4 రాష్ట్రాల నుంచి పప్పు ధాన్యాలు, నూనె గింజల కొనుగోళ్లకు కనీస మద్దతు ధరను ప్రకటిస్తూ వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆమోదం తెలియజేశారు. తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో ప్రైస్ సపోర్ట్ స్కీమ్ కింద ఈ కొనుగోలు చేపట్టనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2026 వేసవికాలానికి సంబంధించిన అనుమతుల్లో ఉత్తరప్రదేశ్ అతిపెద్ద లబ్దిదారుగా నిలవగా, గుజరాత్లో 2026 వేసవికాలానికి 18,250 మెట్రిక్ టన్నుల పెసరపప్పుల కొనుగోలుకు ఆమోదం లభించింది. అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్లోని హిమాలయ సానువుల దిగువ ప్రాంతాల్లో, సిక్కింలోని కొన్ని ప్రాంతాల్లో ఈవేళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్, బీహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో కూడా ఈవేళ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్లో పిడుగులతో కొన్న వడగళ్ల వానలు పడతాయి. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, తమిళనాడు, కరైకల్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్లో ఉరుములతో కూడిన, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ఫీఫా ప్రపంచ కప్ లో నిన్న రాత్రి అమెరికాలోని అట్లాంటా స్టేడియంలో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా చేతిలో చెకియా 1-1 డ్రా మ్యాచ్ చేసుకుంది. దీనివల్ల నాకౌట్ చేరుకునేందుకు 2 జట్లకి ఇంకా అవకాశాలు సజీవంగా ఉన్నాయి. విశేషాలు మరొకసారి. భారత్ ప్రపంచానికే విశ్వసనీయమైన భాగస్వామిగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

0: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 23వ విడత నిధులను రేపు విడుదల చేస్తారు. గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వ కొనుగోళ్లను పెంచేందుకు ఒక అవగాహన పత్రంపైన నిన్న సంతకాలు చేశారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలంలో సమయం 7:15. ప్రభాతలహరి.

విజ్ఞానాన్ని, వినోదాన్ని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని మరియు ఆరోగ్యాన్ని అందించే కార్యక్రమం ప్రభాతలహరి. ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమంలో ముందుగా ప్రబోధ గీతం వింటారు. 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ హై హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇంకా ఇదే కార్యక్రమంలో డాక్టర్ రవితేజ సైకియాట్రిస్ట్ తేజ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం 7:58 వింటూనే వినండి 103.2 MHz.

0: నా దేశం నవ్వుతోంది నందనవనంలా అనే ప్రబోధ గీతం విన్నారు శ్రోతలు. మీరు వింటున్నారు ప్రభాతలహరి కార్యక్రమం. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
3: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
2: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
4: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
5: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
4: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ
5: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
4: డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్ ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
5: ద్వారకా నగర్, నిజామాబాద్.
4: సెల్ 9032323258.
6: డాక్టర్ వినోద్ పవార్ దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
1: డాక్టర్ వినోద్ పవార్, లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
6: సెల్ 9444004837. హ్యాపీ యానివర్సరీ డియర్.
1: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
6: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
1: ఏమీ కాలేదనే కదా నా బాధ.
6: అంటే
1: పెళ్ళై 5 ఏళ్ళు అవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
6: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
1: సంప్రదించండి.
6: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
1: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
6: ఫోన్ 08462253344. డాక్టర్ సీను నాయక్,
1: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
6: సంప్రదించండి.
1: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
6: ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7799050505.
7: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
6: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
7: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
6: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలీల్వాడి, నిజామాబాద్.
8: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
9: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: శ్రోతలు, మీరు వింటున్నారు ప్రభాతలహరి కార్యక్రమం. ఇప్పుడు విందాం ఓ సినీ భక్తి గీతం.

0: ఈ నామం సంతతం పాడవే.
1: పాట విన్నారు శ్రోతలు. మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై ప్రభాత లహరి కార్యక్రమం. మరికొద్ది క్షణాల్లో డాక్టర్ నవీన్ నూకల సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయజ్యతి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కంటి గాయము మరియు ఇతర సమస్యలకు సంబంధించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు సలహాలు సూచనలు అందిస్తారు. మరికొద్ది క్షణాల్లో ప్రసారమవుతుంది ఈ కార్యక్రమం.

0: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు
1: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
0: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్.
1: ఫోన్ 08462223111.
2: ప్రతి శుక్రవారం, ప్రతి మంగళవారం మనం కంటి సమస్యల గురించి తెలుసుకుంటూనే ఉన్నాం. అయితే ఈరోజు కూడా మరికొన్ని కంటి సమస్యల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనకు వివిధ రకాల పనులు చేస్తున్నప్పుడు మరి మన కంటికి ఏదైనా దెబ్బ తగిలినట్టయితే, కంటి ఇంజూరీ అయినప్పుడు మరి కంటి నరాలు గనక దెబ్బతింటే ఎలాంటి సమస్యలు వస్తాయి అనేటువంటి విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎప్పట్లాగే నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు, ఎల్వి ప్రసాద్లో అనుభవం పొందిన డాక్టర్, గోల్డ్ మెడలిస్ట్, రెటినా అండ్ క్యాట్రాక్ట్ సర్జన్ డాక్టర్ నవీన్ నూకల గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ గారు, గత వారం మీరు చక్కగా మరి కంటి గాయాల గురించి తెలియజేసినారు. ఇప్పుడు కంటి గాయమైనప్పుడు రెటినా దెబ్బతినే అవకాశం ఉంటుంది కదా, మరి ఈ రెటినాకు ఎలాంటి సమస్యలు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయంటారు?
3: తప్పకుండా అండి. సో ఎప్పుడైతే ఐకి ఇంజరీ అవుతుందో ఐలో మోస్ట్ సెన్సిటివ్ పార్ట్ అయిన రెటినాకు కూడా అఫెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా చాలా ఎక్కువగానే ఉంటుంది. సో ఎలా అంటే, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా క్లోజ్డ్ గ్లోబ్ ఇంజురీస్, ఓపెన్ గ్లోబ్ ఇంజురీస్ అవి ఉంటాయి కదా. సో క్లోజ్డ్ గ్లోబ్ ఇంజురీ అంటే ఐబాల్ రప్చర్ కాకుండా ఓన్లీ ఇంజురీ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే రెటినా లోపల వీక్ ఏరియాస్ ఫామ్ అవ్వడము, రెటినా ఊడిపోవడం జరుగుతుంది. వాటిని రెటినల్ డయాలసిస్ అంటాం అన్నమాట. రెటినా అది అతుక్కున్న ప్లేస్ నుంచి ఊడిపోవడము, దానివల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా రెటినా డిటాచ్మెంట్ కావడము, రెటినాలో హోల్స్ ఫామ్ అవ్వడం జరుగుతుంటుంది. సో ఇట్లా రెటినాలో డిటాచ్మెంట్ హోల్స్ ఫామ్ అయినా అంటే మీకు తెలుసు కదా, కంప్లీట్గా విజన్ అనేది లాస్ అవుతుంది, ఇమీడియట్గా దానికి సర్జరీస్ చేయాల్సి వస్తే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇవి కాకుండా ఒక్కోసారి ఏమవుతుందంటే రెటినాలో డ్యామేజ్ ఎక్కువ లేకున్నా కూడా కంటి లోపల విట్రియస్లో బ్లీడింగ్ అవుతుంది అనమాట ఇంజురీ వల్ల. దాన్ని మనం విట్రియస్ హెమరేజ్ అంటాం. సో విట్రియస్ హెమరేజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకు విజన్ అనేది తగ్గిపోతుంది. సో ఆ విట్రియస్ హెమరేజ్కి మనం కొన్ని రోజులు తక్కువనే ఉంది అనుకోండి హెమరేజ్, బ్లీడింగ్ కొంచెమే ఉంటే మనం నార్మల్గా మెడిసిన్స్ ఇచ్చి కొన్ని రోజులు అబ్జర్వ్ చేస్తాము. పడుకునేటప్పుడు రెండు పిల్లోస్ తల కింద పెట్టి హెడ్ అండ్ ఎలివేషన్ అంటాం దాన్ని, అంటే హెడ్ పైకి ఉండాలి, ఫీట్ కొంచెం డౌన్ ఉండాలి. అట్లుంటే కొంచెం గ్రావిటీ వల్ల బ్లడ్ అనేది కిందికి వచ్చి కంటి లోపల కొంచెం విజన్ తొందరగా ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళకి. సో ఈ మెడిసిన్స్ యూస్ చేసి చూస్తాము. ఒకవేళ వాటితో తగ్గింది అంటే పర్వాలేదు, తగ్గట్లేదు అంటే వాళ్ళకి రెటినా సర్జరీ చేయాల్సి వస్తుంది. ఇది బ్లీడింగ్ రావడం వల్ల. ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళకి రెగ్యులర్గా ఎక్కువ ఇంజురీ కాకుండా ఓన్లీ ఇంజురీ ఇంపాక్ట్ వల్ల కంటి లోపల మ్యాక్లా ఉంటుంది కదా, ఆ మ్యాక్లా దగ్గర స్వెల్లింగ్ వస్తుంది అనమాట. దాన్ని మనం బెర్లిన్స్ ఎడిమా అంటాం. బెర్లిన్స్ ఎడిమా అంటే ఇంజురీ వల్ల కంటి లోపల నరంలో వాపు రావడం అనమాట. ఆ వాపు రావడం వల్ల వాళ్ళకి చూపు తగ్గడము, కొంచెం ప్రాబ్లం రావడం ఉంటుంది. దీనికైతే మనం మెడిసిన్స్ వేస్తాం, డ్రాప్స్ ఇచ్చి అబ్జర్వ్ చేస్తాం క్లోజ్గా, ఎలా ఉంది, ప్రాబ్లం ఏమైనా పెరుగుతుందా లేదా అవన్నీ చూసుకుంటూ ఉండాలి మనము. ఇవి కాకుండా ఒక్కోసారి ఏంటంటే ఓపెన్ గ్లోబ్ ఇంజురీస్ అవుతాయి. ఓపెన్ గ్లోబ్ ఇంజురీ అంటే కంప్లీట్గా ఐబాల్ రప్చర్ అయిపోతుంది. అట్లాంటి వాళ్ళకి రెటినా కంప్లీట్గా ఊడిపోవడం కానీ లేదంటే బ్లీడింగ్ సివియర్గా కావడం కానీ జరుగుతుంటుంది. సో అట్లాంటి వాళ్ళకి కూడా మనం ఇమీడియట్గా మనం ఇంతకుముందు చెప్పినట్టుగా స్క్లీరల్ టేర్ ఉంటే స్క్లీరల్ టేర్ రిపేరు, కార్నియా ఉంటే కార్నియల్ టేర్ రిపేర్ చేసి గ్లోబ్ ఇంటిగ్రిటీని ముందు క్రియేట్ చేసి తర్వాత రెటినా ఏమైనా ప్రాబ్లం ఉంది, ఊడిపోయింది ఉంటే మళ్ళీ రెటినా డిటాచ్మెంట్కి సర్జరీ చేసి సెట్ చేయాల్సి వస్తుంది. సో ఇట్లా మల్టిపుల్ ఉంటాయి అన్నమాట, ఒకటే ఉండదు ప్రాబ్లము. మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ మల్టిపుల్ అప్రోచెస్ కూడా అవసరం వాళ్ళకి, అంటే మల్టిపుల్ సర్జరీస్ చేయాల్సి వస్తుంది. ఐని మళ్ళీ మనం సేవ్ చేసి అందులో మన విజన్ తీసుకురావాలి అంటే మల్టిపుల్ స్టెప్స్లో సర్జరీస్ చేయాల్సి వస్తుంది. స్టెప్ బై స్టెప్ సీక్వెన్షియల్గా వెళ్ళాలి, అది ఒకేసారి చేయడానికి ఉండదు మనకు. ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. రెండోది ఏంటంటే మనకి ఎప్పుడైనా ఇంజురీ ఎక్కువ అంటే ఎస్పెషల్గా ఈ చిజల్ హ్యామర్ ఇంజురీస్ అంటాం కదా, అంటే ఐరన్ పార్టికల్స్ రావడం వల్ల ఐరన్ పార్టికల్స్ వెళ్ళి హిట్ అవుతాయి రెటినాకి, రెటినా తగలడం వల్ల రెటినాలో బ్లీడింగ్ కావడము, అక్కడ రెటినా ఎక్కడైతే తగిలిందో అక్కడ రెటినా ఊడిపోవడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అప్పుడు మనం సర్జరీ చేసి ఆ పార్టికల్ ఏదైతే ఉందో ఐరన్ పార్టికల్ దాన్ని తీసేయాలి. మనం దాన్ని తీసి రెటినాను సెట్ చేసి లేజర్ చేసి ఆయిల్ వేసి ఆ రెటినాను సెట్ చేయాలి. అట్లా చేసినప్పుడే మళ్ళీ అందులో విజన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ అట్లా చేయలేదు మనం కరెక్ట్ టైంలో అంటే రెటినా సివియర్గా డ్యామేజ్ అయిపోయే రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళలో.
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
0: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి

0: రాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు దృష్టి సమస్య,
1: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
0: సంప్రదించండి
1: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
0: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7

0: అంటాం అన్నమాట. సో ఇది ట్రామా వల్ల వస్తుంది కాబట్టి దాన్ని ట్రామాటిక్ ఆప్టిక్ న్యూరోపతి అంటాం మనం. సో ఈ ట్రామాటిక్ ఆప్టిక్ న్యూరోపతి అంటే ఇంజురీ వల్ల నరము ప్రాబ్లం రావడము, వీళ్ళకి ఏంటంటే వితిన్ 6 అవర్స్ లోపే మనం ట్రీట్మెంట్ ఇవ్వగలిగితేనే ఆ విజన్ అన్నది కొంచెం రికవరీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది కూడా ఇంజురీ సివియారిటీని బట్టి ఉంటుంది. ఇప్పుడు కంప్లీట్ సివియర్ ఇంజురీ అయిన తర్వాత మనం హాఫ్ అన్ అవర్ లో ట్రీట్మెంట్ ఇచ్చినా పెద్దగా యూజ్ ఏమి ఉండదు. బట్ ఆ 6 అవర్స్ గోల్డెన్ అవర్స్ అనమాట, అక్కడ ట్రీట్మెంట్ ఇస్తేనే అది కొంచెం రికవర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత ఇచ్చినప్పుడు ఇంకా పెద్దగా యూజ్ ఏమి ఉండదు దానికి. కాబట్టి ఎప్పుడైనా ఇంజురీ అయిన వెంటనే ఇమీడియట్ గా మనం ట్రీట్మెంట్ చేయాలి. అలా చేయకపోతే ఏమవుతుందంటే మనకు ఆ డ్యామేజ్ అనేది పెరిగిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం రెగ్యులర్గా కొంతమంది పేషెంట్స్ని చూస్తాము, వాళ్ళు జనరల్ చెకప్కి వస్తారు. జనరల్ చెకప్కి వచ్చి నాకు సరిగ్గా కనబడట్లేదు అని చెప్తారు. ఎప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ నుంచి కనిపించట్లేదు సరిగ్గా అని చెప్తారు ఒక 1 ఐలో. అయితే మనము ఎగ్జామినేషన్ చేసి చూస్తే డైలేటెడ్ ఫండస్ ఎగ్జామినేషన్ చేసి చూసినప్పుడు నర్వ్ అంతా పేలుగా ఉంటుంది అనమాట. ఆప్టిక్ డిస్క్ మొత్తము పేలుగా ఉంటుంది. నార్మల్గా అది ఆరెంజ్ రెడ్ కలర్లో ఉంటుంది మనకు హెల్దీ డిస్క్. బట్ వీళ్ళల్లో కంప్లీట్ పేల్ వైట్గా కనిపిస్తుంది మొత్తము. చూసి కంటికి నరం ప్రాబ్లం ఉన్నది, ఇంతకుముందు ఎప్పుడన్నా ఏమన్నా ఇంజురీస్ అయినాయా అంటే వాళ్ళకి గుర్తుండదు కూడా. అది మనం స్పెసిఫిక్ ఇంకోసేపు గుర్తు చేయాలి. ఏదైనా దెబ్బ తగలడం కానీ, మీరు ఏదైనా బాల్ ఆడుతుంటే తగలడం కానీ, లేకపోతే ఎవరిదైనా చేయి తగలడం కానీ ఏమైనా జరిగిందా అంటే అవును ఒకసారి నాకు తగిలింది, అప్పటి నుంచే నాకు కొంచెం స్టార్ట్ అయింది, కానీ నేను ఎక్కడ చూపించుకోలేదు అదే తగ్గిపోతుంది అని చెప్పి అంటారు అట్లా. సో అట్లా ఇంజురీస్ అవుతాయి అవి, అంటే ట్రివియల్ ఇంజురీస్ అంటాం, అంటే చిన్న చిన్న ఇంజురీస్ అవి. చిన్న చిన్న ఇంజురీస్తో కూడా ఎఫెక్ట్ అనేది ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో అట్లా మనం నెగ్లెక్ట్ చేయడానికి ఉండదు. ఎందుకంటే కన్ను అనేది చాలా సెన్సిటివ్ టిష్యూ కాబట్టి చిన్న ఇంజురీ కూడా పెద్ద ప్రాబ్లంకి దారితీయొచ్చు. అది మనకు అప్పుడే అర్థం కాదు, అప్పుడే విజన్ లాస్ సడన్గా ఏమి కాదు. కొన్నిసార్లు కొన్నిసార్లు అది మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉంటుంది. సో అది తగ్గిన తర్వాత మనం ఏం చేసేది ఏమి ఉండదు. ఎందుకంటే ఇది ఆప్టిక్ నర్వ్ అయినా రెటినా అయినా ఇదంతా న్యూరోనల్ టిష్యూ, అంటే నర్వస్ టిష్యూ కాబట్టి ఇది రీజనరేట్ కాదు. ఉన్నదాంతో మనం సర్వైవ్ కావాలి. ఎంత చూపు ఉంటే అంతే ఉంటుంది అందులో. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఎప్పుడైతే ఐకి ఇంజురీ అవుతుందో అప్పుడు అదర్ ఐ కూడా రిస్క్ ఉంటుంది అన్నమాట. దాన్ని సింపథెటిక్ ఆఫ్థాల్మైటిస్ అంటాం మనము. అందుకే ఒక ఐకి ఇంజురీ అయ్యి ఒక ఐలో చూపు పోయినా ఇంకో ఐలో ఏం ప్రాబ్లం వచ్చినా, అంటే ప్రాబ్లం అంటే సింపథెటిక్ ఆఫ్థాల్మైటిస్ అంటే సింప్టమ్స్ ఏముంటాయంటే కన్ను రెడ్ అవ్వడము, నీళ్లు గారడము, కొంచెం స్వెల్లింగ్ రావడము, చూపు తగ్గడము, ఇవన్నీ సింప్టమ్స్ అనమాట. సో ఎవరైనా సరే ఒక ఐ లేని వాళ్ళు, 1 ఐడ్ పేషెంట్స్, ఒక ఐ లేని వాళ్ళు లేదా ఎప్పుడైనా ఒక కంటికి ఇంజురీ అయినప్పుడు ఆపోజిట్ ఐలో ఇంకొక కన్నులో ఏమైనా సరే కొంచెం సింప్టమ్స్ స్టార్ట్ అయినా ఇమ్మీడియట్గా ఐ డాక్టర్ని కలవాలి. ఆ కలిసినప్పుడే ఐ డాక్టర్ చెక్ చేసి అందులో ఈ ఐ వల్ల దీనివల్ల ఏమైనా ఇంపాక్ట్ వస్తుందా అవన్నీ చెక్ చేసి దాన్ని రాకుండా అట్లీస్ట్ ఒక కన్ను ఉన్న కన్నన్నా మనం కాపాడాలి. లేకపోతే ఈ కన్ను కూడా సివియర్గా డ్యామేజ్ అయ్యే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళలో. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. ప్లస్ ఏమైనా ఇంజురీస్ అయ్యే ప్రొఫెషన్స్ ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్గా మనము రెగ్యులర్గా వాడాల్సిన థింగ్స్ వాడుకుంటూ ప్రొటెక్టివ్ గేర్ వాడితే మనకు ఇంజురీస్ కాకుండా అవాయిడ్ చేసుకోవచ్చు.
1: డాక్టర్ నవీన్, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: కంటిలో రెటీనా, మూతి బిందువులు, గ్లకోమా, కంటి నరాలు, కంటిలో దుర్మాంసం పెరగటం, నల్లగుడ్డు, దృష్టి సమస్య,
1: కంటి ట్రామా, మెల్లకన్ను, కనురెప్పు సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు మరియు పిల్లల్లో కంటి సమస్యలకు
2: సంప్రదించండి
1: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి.
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7288008086, ఫోన్ 08462223111.
3: బాగుంది డాక్టర్ గారు. మరి ఇప్పుడు గాయమైంది పొరపాటున అనుకుందాం, ఇంకా రెటీనా కూడా కొంచెం దెబ్బ తగిలింది అని అనుకుందాం. సో ఇటువంటి సమయాలలో రెటీనా పూర్తిగా తిరిగి నార్మల్ అవ్వటానికి, చూపు యాస్టిస్గా రావటానికి అవకాశం ఎట్లా ఉంటుంది?
0: తప్పకుండా అండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంతకుముందు నేను ఇప్పటిదాకా నా సర్వీస్లో సర్జరీస్ చేసిన వాళ్ళకంటే ఇంజురీస్ తర్వాత రెటీనా ఊడిపోయి సర్జరీ చేసిన వాళ్ళకు కూడా కొంతమందికి 6-6 విజన్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. 6-6 అంటే 100% విజన్ ఆఫ్టర్ ఇంజురీ కూడా. సివియర్ ఇంజురీ అయినా కూడా వాళ్ళకి విజన్ వచ్చింది. 6x6 విజన్ వచ్చింది ఎలా అంటే మనము కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ చేయాలి, రెండోది కరెక్ట్ టైంలో వాళ్ళు మన దగ్గరికి రావాలి. పేషెంట్ నెగ్లెక్ట్ చేస్తే ఇంకేం చేయలేము. రెండోది స్టెప్ బై స్టెప్ అప్రోచ్ ఉంటుంది. ఇందులో ఎలా అంటే మనం ఫస్ట్ పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇంజురీ అయిన తర్వాత కంటికి వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే సైకలాజికల్గా చాలా డిప్రెషన్లో ఉంటారు వాళ్ళు. ఎందుకంటే సడన్గా వర్క్ చేసుకునే వాళ్ళు, లేకపోతే యంగ్ పిల్లగాడుకో ఇంజురీ అయింది, కన్ను మొత్తం రప్చర్ అయిపోయింది, ఎక్కడ లోకల్లో చూపిస్తుంది

0: ఇది కన్నేం రాదు మీకు,
1: అవును
0: ఇది వేరే హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అని చెప్పి పంపించేస్తారు. సో అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా అయ్యో పిల్లగాడికి కన్ను రాకపోతే ఎట్లా, ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు ఉంటారు యంగ్ బాయ్స్, వాళ్ళకి పెళ్ళి ఎట్లా, వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా అని చెప్పి చాలా బాధపడతారు. సో మనం ఫస్ట్ ఏం చేయాల్సింది ఏంటి అంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. కౌన్సిలింగ్ ఏంటి అంటే ఈ ఇంజురీ అయిన తర్వాత అది నెక్స్ట్ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది అనేది. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయవచ్చు, ఇప్పుడు సర్జరీ ఒక రప్చర్ అయిపోయింది అనుకోండి గ్లోబు, కన్ను పగిలిపోయింది, దాన్ని కుట్లేయాలి, సర్జరీ చేయాలని చెప్తాం కదా. చెప్పగానే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా ఇవాళ సర్జరీ చేస్తే రేపు నుంచి కనిపిస్తుంది అనుకుంటారు. అంటే జనరల్ అసంప్షన్ అట్టుంటుంది అనమాట, సర్జరీ అయింది కదా దాని ఫలితం ఏంటి అని నెక్స్ట్ డేనే అడుగుతారు అనమాట. సో ఇది ఈ ట్రామాలో అట్లా ఉండదు అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే మనం సర్జరీ చేస్తామో ఫస్ట్ స్టెప్ అనమాట, అది ఫస్ట్ స్టెప్లో ఏంటంటే ఐబాల్ ఇంటిగ్రిటీని క్రియేట్ చేస్తాం మనం. ఒకసారి సివియర్గా డ్యామేజ్ ఉందంటే మనకు బెల్ట్ బకిల్ అంటాం అనమాట. అది అదేంటంటే కంటి చుట్టూ ఒక సిలికాన్ బ్యాండ్ లాగా ఉంటుంది, సపోర్ట్ కోసం, రెటినా సపోర్ట్ కోసం దాన్ని పెడతాం మనము. అది వేసి సర్జరీ చేసి దాని లోపలే ఉంటుంది, కంటి చుట్టూ లోపల ఉంటుంది, దాన్ని బట్టి ఎక్స్టర్నల్ నుంచి సపోర్ట్ ఇస్తాం రెటినాకి. సో ఫస్ట్ అది చేస్తాం మనం సర్జరీ. అది చేసిన తర్వాత నెక్స్ట్ వాపు తగ్గడానికి మెడిసిన్స్ ఇస్తూ ఫాలో అప్ అబ్జర్వ్ చేస్తాం, వాపు ఎంత తగ్గుతుంది, ప్రెజర్ ఎలా ఉంది. ప్రెజర్ కూడా పెరగొద్దు మళ్ళీ, ప్రెజర్ పెరిగి గ్లకోమా వచ్చిందంటే మనం ఏమి సర్జరీ చేసినా యూజ్ ఏమి ఉండదు, మళ్ళీ కనబడదు. మనకు అల్టిమేట్గా పేషెంట్కి కనబడాలి, కనబడాలి అంటే ఇవన్నీ పారామీటర్స్ మనం ఫాలోఅప్లో రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి. ప్రెజర్ ఎలా ఉంది, విజన్ ఎలా ఉంది, మనం చేసిన సర్జరీ ఆ టేర్స్ క్లోజ్ అయినాయా లేదా, కొత్తగా ఏమైనా ప్రాబ్లం వస్తుందా, ఇన్ఫెక్షన్ ఏమైనా వస్తుందా, ఇవన్నీ రెగ్యులర్గా చెక్ చేస్తూ మనం మానిటర్ చేయాల్సి ఉంటుంది. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఎప్పుడైతే స్వెల్లింగ్ తగ్గుతుందో అప్పుడు మనకు రెటినా కొద్ది కొద్ది కనబడడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు బ్లీడింగ్ ఏమైనా ఉందేమో చూడాలి, బ్లీడింగ్ ఉంటే ఆ బ్లీడింగ్ క్లియర్ కావడానికి మెడిసిన్స్ ఇస్తాము. అట్లా రెగ్యులర్గా మనం ఫాలోఅప్ చేస్తున్న కొద్దీ రెటినా ఎట్లా ఉంది, బ్లీడింగ్ ఎట్లా ఉంది అర్థమవుతుంది మనకు. సో ఇప్పుడు ఒక సర్జరీ అయిన తర్వాత, టేర్ రిపేర్ అయిపోయిన తర్వాత అప్రాక్సిమేట్గా ఒక 3-4 వీక్స్లో బ్లీడింగ్ ఇంకా లోపల ఉంది, విట్రస్ హెమరేజ్ అంటే, మనం మళ్ళీ వాళ్ళకి సర్జరీ చేసి ఆ లోపల ఉన్న బ్లీడింగ్ మొత్తం క్లియర్ చేస్తాం రెటినా సర్జరీ చేసి. అప్పుడు ఒకవేళ క్యాటరాక్ట్ కూడా ఉంది అంటే ఆ లెన్స్ కూడా తీసేస్తాం మనం. ఎందుకంటే ఇంజరీ తర్వాత ఏమవుతుందంటే న్యాచురల్గా మనం నార్మల్గా చేసే క్యాటరాక్ట్ సర్జరీ లాగా ఉండదు అది. ఎందుకంటే ఆ లెన్స్ పెట్టే సపోర్ట్ ఉండదు ఇంజురీ వల్ల, మొత్తం క్యాటరాక్ట్ లెన్స్ మొత్తం ఊడిపోతుంది అక్కడ నుంచి, దాని ప్లేస్లో నుంచి. సో వాళ్ళకి ఎస్ఎఫ్ ఐవైల్ అంటాం మనం, స్క్లీరల్ ఫిక్సిటెడ్ ఐవైల్స్ అంటాము, వాటిని పెట్టాల్సి వస్తుంది. సో రెటినా సెట్ చేసి ఆయిల్ ఒకవేళ అవసరం ఉంటే వేసి ఆయిల్ రిమూవల్ చేసిన తర్వాత ఇంకో సర్జరీలో అప్పుడు లెన్స్ పెడతాం మళ్ళీ. అట్లా సీరియల్గా ఒక 3-4 సర్జరీస్ అవసరం పడవచ్చు, కొంతమందికి ఒకటే సర్జరీలు అయిపోవచ్చు ఇంజురీ తక్కువ ఉన్నప్పుడు. సో అట్లా మనం సీరియల్గా స్టెప్ బై స్టెప్ చేసినప్పుడు విజన్ నార్మల్గా 100% వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో అలా ఇంజురీ అయిన తర్వాత ఇంకా అట్లనే భయపడి ఇంకా చూపు రాదని చెప్పడానికి లేదు, దెర్ ఈస్ హోప్. కాకపోతే మనం ఓపికతో స్టెప్ బై స్టెప్లో వెళ్ళి చేయాల్సి ఉంటుంది అది. అండ్ అదర్ ఐ కూడా ఏం ప్రాబ్లం లేకుండా మనం రెగ్యులర్గా చెక్ చేసుకుంటుండాలి.
1: బాగుంది డాక్టర్ గారు. సో రెటినాకు కూడా ఏదైనా గాయం వల్ల ప్రాబ్లం అయినప్పుడు ఆ చూపును తిరిగి పొందొచ్చు అని డాక్టర్ గారు చక్కగా మనకు ఇప్పటి వరకు తెలియజేశారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
3: డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి,
2: అడ్వాన్స్డ్ రెటీనా కేర్ అండ్ లేజర్ ఐ సెంటర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ దగ్గర ఖలీల్వాడి నిజామాబాద్,
3: ఫోన్ 08462223111.
4: ఇంతవరకు మీరు డాక్టర్ నవీన్ నూకల, సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి, ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు ప్రభాతలహరి కార్యక్రమం. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
5: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
6: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
5: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
6: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
5: డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్ ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
6: ద్వారకా నగర్, నిజామాబాద్.
5: సెల్ 9032323258.
7: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
4: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
3: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
5: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी 20 जून को हुगली पश्चिम बंगाल से प्रधानमंत्री किसान सम्मान निधि की 23वीं किश्त जारी करेंगे. इसके तहत 9 करोड़ 44 लाख से अधिक किसानों के खातों में 18,880 करोड़ रुपए से अधिक की सम्मान राशि सीधे हस्तांतरित की जाएगी. पीएम किसान की इस किश्त के साथ ही किसानों को हस्तांतरित कुल राशि 4,46,000 करोड़ रुपए से अधिक हो जाएगी, जो करोड़ों किसान परिवारों को आर्थिक संबल प्रदान कर रही है.

ప్రకటనలు విన్నారు శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతినగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మెదడులో నరాలు చిట్లిపోవటం, మెదడు పనిచేయకపోవటం, తల తిరగటం, వెన్నుపూస దెబ్బతినటం, పక్షవాతం రావటం, కాళ్ళు చేతులు మూతి వంకర్లు పోవటం గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. అదేవిధంగా మరొక గమనిక, రేపు ఉదయం 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండెపోటు, రక్తపోటు, గుండెదడ, గుండె కవాటాలు మూసుకుపోవటం, గుండె ఆపరేషన్లు, గుండె మార్పిడికి గల అవకాశాల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

పాట విన్నారు శ్రోతలు. మీరు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 21వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు సలహాలు సూచనలు తెలియజేస్తారు. అదేవిధంగా మరొక గమనిక. ఈ నెల 21వ తేదీ ఆదివారం ఉదయం 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా, లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టో సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు సలహాలు సూచనలు తెలియజేస్తారు.

0: శ్రోతలు, మీరు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. నిలయంలో సమయం 7:58 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తేజ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మనసు శరీరం సంబంధం, మానసిక సమస్యల గురించి మానసిక వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ రవితేజ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు.
1: ఈ ప్రాయోజిత కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు
2: డాక్టర్ రవితేజ, ఎండి సైక్రియాట్రీ, సిఎంసి వేలూరు, తేజ హాస్పిటల్ ద్వారకా నగర్, నిజామాబాద్. సెల్ 8125335376.
3: వారం వారం మనసుకు సంబంధించిన చక్కటి విషయాలు తెలుసుకుంటున్నాం. మరి ఈరోజు కూడా మనస్సును ఎలా అదుపులో ఉంచుకోవాలి, మానసికంగా ఎంత దృఢంగా ఉండాలి, మానసికంగా మనం దృఢంగా ఉంటే శారీరకంగా ఎంత దృఢంగా అవుతాము అనే విషయాలను తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ రవితేజ గారు, ఎండి సైక్రియాట్రీ. డాక్టర్ గారు నమస్కారం.
4: నమస్తే
3: డాక్టర్ గారు. పోయిన వారం మీరు మాకు ఒక అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేశారు. ముఖ్యంగా కనపడని మనస్సు పైన తన ప్రభావాన్ని చూపే వ్యక్తిని మాకు పరిచయం చేశారు. సో అతన్నే మీరు సైక్రియాట్రిస్ట్ అంటున్నారు. సో డాక్టర్ గారు, మరి ఈ వారం మా శ్రోతలకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు?
4: ఉదాహరణకి ఒక స్టోరీ రూపంగా నేను చెప్పగలను. ఎలాగైతే మన ప్రతి ఒక్కరి జీన్స్ వేరే వేరేగా ఉంటుందో, ఏ ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అవ్వదో, అలాగే మన అందరూ మనసులు కూడా ఒకేలాగా ఉండవు. అలా ఒక విధంగా ఆలోచిస్తే కళ్ళు మూస్తే ఎన్నో కథలు నాకు గుర్తుకొస్తూ ఉంటాయి. సరే, నేను ఫస్ట్లో చూసిన ఒక పేషెంట్ గురించి నేను చెప్తాను. ఇది ఆల్మోస్ట్ 7 ఏళ్ళ ముందర కథ. ఒక 18 ఏళ్ళ అమ్మాయి వాళ్ళ తాతయ్యతో పాటు వచ్చింది. వాళ్ళ తాతయ్య మా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారంటే అమ్మాయికి చూపు లేదు అని తీసుకొచ్చారు. ఆ టైం కల్లా ఆల్మోస్ట్ 1,40,000 ఖర్చు చేసి ఇంకా చూపు రాకపోతే ఆ కంటి డాక్టర్ మా దగ్గరికి పంపించడం జరిగింది. నేను అడిగాను, అయ్యో ఇంత చిన్నపిల్లకి ఇంత కఠిన పరీక్ష ఎందుకు, అసలు ఏం కారణం లేకుండా ఎలాగా అని నేను కూర్చొని మా ప్రొఫెసర్ గైడెన్స్తో నేను హిస్టరీ తీసుకుంటే ఏం తెలిసిందంటే అమ్మాయి చాలా సున్నితం, వాళ్ళ ఫ్యామిలీ చాలా ట్రెడిషనల్. అమ్మాయికి వాళ్ళ ఫ్యామిలీతో బాగా అటాచ్మెంట్, ఎప్పుడూ తనగా ఉండేది కాదు, వాళ్ళ ఫ్యామిలీతోనే ఉండేది. తనకి చీకటి అంటే చాలా భయం. ఒకగానొక రోజు వాళ్ళ ఫ్యామిలీ ఒక ముఖ్యమైన పెళ్లికి వెళ్లాల్సి వచ్చింది. కానీ అదే టైంకి ఆ అమ్మాయికి నెక్స్ట్ రోజు +2 పరీక్షలున్నాయి. దానివల్ల వెళ్ళలేకపోయింది. ఇంకా కన్విన్స్ చేసుకొని తను చదువుకుంటూ ఉంది. బాగా టెన్షన్గా ఫీల్ అవుతుంది అంట. అలాగ టెన్షన్గా చదువుకుంటున్నప్పుడు సడన్

0: ఇంకా కరెంటు పోయింది. ఏమీ కనిపించలేదు. కొంచెంసేపటి తర్వాత ఆ అమ్మాయి అలాగ తనకు తాను భయపడుతూ కువిలిపోతూ ఉండింది. సడన్గా కరెంట్ వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ అందరూ రిటర్న్ వచ్చారు కొంచెంసేపటి తర్వాత. కానీ అమ్మ కరెంటు లేదు జాగ్రత్త అని చెప్పింది. కరెంటు వచ్చినా తన చూపు మళ్ళీ రాలేదు.
1: అయ్యో.
0: సో మనము డాక్టర్స్ యూజువల్గా దీన్ని డిసోసియేటివ్ డిసార్డర్ అని అంటాము. మన బాడీలో ప్రతి ఒక్క అవయవం తన పని చేసుకుంటూ ఉంటుంది. కానీ మన బ్రెయిన్లో ఉండే మనసు ఏం చేస్తుంటుంది? ఆలోచిస్తుంటుంది. ఎలా అయితే మన ఇంట్లో కరెంటు బాగా ఎక్కువైతే ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ సిస్టమ్ని కాపాడడానికి ఫ్యూజ్ ఎగురుతుందో, మన బ్రెయిన్లో ఆలోచనలు ఎక్కువైనప్పుడు బాగా కరెంటు పెరిగిపోతుంది. అండ్ ఇంకా అది తీసుకోలేని పరిస్థితుల్లో ఆ ఫ్యూజ్ తీసేస్తుంది. ఈ అమ్మాయికి అదే విధంగా ఆ స్ట్రెస్, ఆ చీకటి, ఫ్యామిలీ దూరంగా ఉండే పరిస్థితులు తీసుకోలేక బ్రెయిన్ తను కాపాడుకోవడానికి ఆ ఫ్యూజ్ తీసేసి చూపును తీసేసాడు. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ న్యూరాలజీ టెస్ట్, బ్రెయిన్ స్కాన్లు, ఆఫ్థాల్మాలజీ, వాళ్ళు మేబీ రెట్రోబల్బార్ న్యూరైటిస్ అని కొన్ని రోజులు స్టెరాయిడ్స్తో ట్రీట్మెంట్ ఇచ్చి ఏదీ పనిచేయకుండా ఉన్నప్పుడు మా దగ్గరికి పంపించడం జరిగింది.
1: డాక్టర్ గారు, నేను అనుకుంటాను మీరు చెప్పే అంటే స్టోరీ అంటే మీరు రియల్గా చూశారు, కానీ ఇది చాలా రేర్గా జరుగుతుందని నా అభిప్రాయం.
0: అవును సార్, ఇది చాలా రేర్ కండిషన్. గాడ్స్ గ్రేస్, ఏం జరిగిందంటే మళ్ళీగా ఆ అమ్మాయికి రైట్ మెడిసిన్స్, రైట్ కౌన్సిలింగ్ ఇస్తూ తనకి స్లోగా ఆ బ్రెయిన్కి తన ఆ స్ట్రెస్ తీసుకోగలను అనే కాన్ఫిడెన్స్ ఇస్తూ నిదానంగా రంగులు కనిపించడం మొదలయ్యాయి, నిదానంగా లెటర్స్ కనిపించడం మొదలయ్యాయి, నిదానంగా ఆ దేవుడి దయవల్ల మళ్ళీ చూపు, గుడిలో గంట మోగితే ఎలా వచ్చిందో అలాగే అదే టక్కుమని అదే దీవెనలతో తను రావడం జరిగింది. కానీ మీరు అన్నట్టు ఇది చాలా రేర్ కేసు.
1: డాక్టర్ గారు, చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే మన మనసు ప్రభావం మన శరీరం మీద ఇంత పడుతుందా?
0: అవును.
1: అది చిన్న విరామం. తేజ రీహాబ్
2: గత 6 సంవత్సరాలుగా నిజామాబాద్ లో నరాల మానసిక సమస్యలకు చికిత్స అందిస్తూ,
1: ఇప్పుడు తేజ రీహాబ్ ద్వారా మద్యపానం ఇంకా ఇతర మాదక ద్రవ్యాల వ్యసనం నుండి బయటపడడం,
2: పక్షవాతం, బ్రెయిన్ ఇంజురీ మరియు వెన్నునొప్పి సమస్యల నుండి కోలుకోవటానికి ఒకే ఒక్క చిరునామా
1: తేజ రీహాబ్,
2: బైపాస్ రోడ్, ఓల్డ్ హోప్ కోవిడ్ సెంటర్, వెక్టర్ స్కూల్ బ్యాక్ సైడ్, నిజామాబాద్.
1: సెల్ 8125335376. డాక్టర్ గారు, మరి మన మనసు యొక్క ప్రభావం మన శరీరం మీద పడుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ఛాన్స్ ఉందా? ఎలా తెలుసుకోగలుగుతాం?
0: అద్భుతమైన ప్రశ్న. నేను చాలా హ్యాపీగా దీనికి ఆన్సర్ ఇస్తారు. దీన్నే మన మెడికల్ సిస్టంలో మైండ్ బాడీ రిలేషన్షిప్ అంటాం. ఇప్పుడు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను, మీరు అడవిలో నడుస్తున్నట్టు ఊహించుకోండి. ఒక పులి సడన్గా మీ ముందర గెంతు వచ్చింది. అప్పుడు ఏమేం జరుగుతుంది? మీ గుండె దబ దబ దబ దబ అని కొట్టుకుంటుంది, నాలుక ఎండిపోతుంది, కళ్ళు పెద్దవవుతాయి, మీరు వణుకుతూ ఉంటారు. ఇదంతా మీరు ఊహించుకుంటుండగా
1: చెమటలు కూడా పట్టే.
0: అవును, కరెక్ట్. నేను సీన్ని షిఫ్ట్ చేస్తాను. ఒక ఆదివారం నాడు సెలవు, ఫ్యామిలీ అంతా ఇంట్లో ఉన్నారు. మీకు నచ్చిన టీవీ సీరియల్ లేకపోతే సినిమా చూస్తూ మీ భార్య చేసిన మంచి వేడివేడిగా పకోడీ తింటూ ఉన్నారు. అప్పుడు మీ శరీరం ఎలా ఉంటుంది?
1: చాలా కూల్గా, హ్యాపీగా, ప్లెజెంట్గా.
0: వెరీ కరెక్ట్.
1: ఆనందంగా ఉంటుంది.
0: Yes.
1: ఫేస్లో ఒక గ్లో ఉంటుంది.
0: మీ శ్వాస గమనిస్తే చాలా స్లోగా ఉంటుంది. గుండె శబ్దం చాలా నిదానంగా స్లోగా ఉంటుంది. చేతులు వణకవు. అది మన బాడీ అంతా రిలాక్స్ స్టేట్లో మీరు చెప్పినట్టు ఉంటుంది.
1: Yes, yes, yes. డాక్టర్ గారు, మీరు చెప్పేది చాలా బాగుంది. కానీ ఇప్పుడు పూలు అనేటువంటివి అసలు అంతరించిపోతున్నాయి. ఒకవేళ కనబడితే షేరింగ్ వస్తుందేమో, కానీ అవి ఏం కనబడట్లేదు.
0: చాలా కరెక్ట్గా అడిగారు సార్ మీరు. అంటే మనము ఇప్పుడు పులిలు మనం చూడట్లేదు జూలో తప్ప. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రస్తుతమైన లైఫ్ స్టైల్ కొన్ని వేల సంవత్సరాలుగానే, కానీ ఎన్నో లక్షల సంవత్సరాలు మనం అడవిల్లో బతికాం. అంటే ఇద్దరు గుహ నుంచి బయలుదేరితే ఎవరైతే ఏ శబ్దం విని అరే అది పులియా అది సింహమా అని భయపడుతూ టెన్షన్ పడుతూ జాగ్రత్తగా వెళ్తేనే వాడు మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. మన బాడీ మన బ్రెయిన్ ఎలా ట్రైన్ అయిందంటే, లైఫ్లో ఏ ఇబ్బంది కలిగించే సిచ్యువేషన్ వచ్చినా అది పులిలాగా ఒక సిచ్యువేషన్గా ట్రైన్ అయిపోయింది. దాని రియాక్షన్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఆ పులిలు జూలోనే ఉన్నాయి, కానీ మన లైఫ్లో పులిలు మన రిలేషన్షిప్స్, మన జాబ్స్, మన వేరే వేరుగా స్ట్రెస్ ఇచ్చే ఫైనాన్స్ విషయాలు అని ఎన్నో రకాలు ఈ పులిలుగా మారాయి. కానీ ఆ పులిలు ఎలా అయితే మన బాడీలో మార్పులు తీసుకొస్తాయో అదే విధంగా మన బాడీలో మార్పులు తీసుకొస్తున్నాయి. ఇది గ్రహించగలిగితే మన బాడీ

0: ఏంటో మార్పులు గ్రహిస్తూ మన మనసులో ఎలాంటి ఆలోచనలు జరుగుతున్నాయో మనకి తెలుస్తుంది.
1: అంటే డాక్టర్ గారు మీరు చాలా మంచి విషయం చెప్పారు. అంటే ఆ అడవిలో పులులు ఎప్పుడో మాయమైపోయాయి అనుకుందాం, కానీ అనేక పులులు జనంలోకి వచ్చేసాయి. అవేంటంటే ఆర్థిక ఇబ్బందులు అనొచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనొచ్చు, ఇంకా చెప్పాలి అని అంటే ఉద్యోగరీత్యా స్ట్రెస్ అనొచ్చు, విద్యార్థికి అయితే ఎగ్జామ్స్ స్ట్రెస్ అనొచ్చు, ఇట్లా మహిళలకైతే ఇంకా రకరకాల స్ట్రెస్లు అనొచ్చు, ఇవన్నీ వచ్చేసినాయి.
0: ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. దీని గురించి మనం ఏం చెయ్యొచ్చు అంటే, మన మనసులో ఆలోచనలు మనం కంట్రోల్ చేసుకోవచ్చు, కానీ మన శ్వాస మన కంట్రోల్లో ఉందా? నేను మాట్లాడుతుండగానే మీరు ప్రయత్నించండి, శ్వాస స్లోగా తీసుకోవచ్చు, ఫాస్ట్ చేయొచ్చు. ఇదే మనకి యోగాలో ప్రాణాయామాలో నేర్పిస్తారు. అలాగే మన బాడీలో పార్ట్స్ని టైట్ చేయొచ్చు, రిలాక్స్ చేయొచ్చు. సో ఈ ఎక్సర్సైజెస్ మన యోగా ప్రాణాయామ జేపీఎంఆర్ మన యోగా వెస్టర్న్ వాళ్ళు కలిపి చేసిన జేకబ్సన్స్ ప్రోగ్రెసివ్ మస్క్యులర్ రిలాక్సేషన్ అనే టెక్నిక్స్ ద్వారా మనకి ఎంతో రిలాక్సేషన్ మనం పొందవచ్చు. అది ఏ డాక్టర్ దగ్గరకు వెళ్ళకర్లేదు, యూట్యూబ్లో దొరుకుతుంది. సైకాలజిస్ట్ అక్కిం శెట్టి రాంబాబు గారు చక్కగా తెలుగులో ఒక వీడియో చేసి యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశారు.
1: అంటే ఒక పరీక్ష ముందట ఒక విద్యార్థికి చెమటలు పట్టడం, కడుపులో మంట, కళ్ళు తిరగడం, వాంతికి వస్తున్నట్లు అనిపించడం, ఇవన్నిటికీ కారణము ఈ స్ట్రెస్ అన్నమాట. అంటే ఎన్నో వేల సంవత్సరాల ప్రభావం వల్ల మనస్సు అనేది పరీక్షను ఒక పులి రూపకంగా గ్రహించి శరీరానికి ఇన్ని మార్పులు కలిగిస్తుందన్నమాట. అంతే కదా డాక్టర్ గారు?
0: ఎగ్జాక్ట్లీ. సో ఈ శ్వాసని మన మసిల్ టెన్షన్ ఈ కండరాల్ని బిగించి వదిలేసే ఈ టెక్నిక్ ద్వారా మన ఆలోచనలు కూడా తగ్గుతాయి. ఎందుకంటే ఒకేసారి ఏ మనిషి స్ట్రెస్ రిలాక్స్డ్ ఒకేసారి ఫీల్ అవ్వడు. సో స్ట్రెస్ గా ఫీల్ అవ్వన టైంలో మనం ఇలాంటి ఎక్సర్సైజెస్ చేయగలిగితే ఆటోమేటిక్ గా మైండ్ కన్ఫ్యూజ్ అయ్యి రిలాక్సేషన్ స్టేజ్ వెళ్ళడం జరుగుతుంది.
1: చిన్న విరామం.
2: గత 6 సంవత్సరాలుగా నిజామాబాద్ లో నరాల మానసిక సమస్యలకు చికిత్స అందిస్తూ
1: ఇప్పుడు తేజ రీహబ్ ద్వారా మద్యపానం ఇంకా ఇతర మాదక ద్రవ్యాల వ్యసనం నుండి బయటపడడం,
2: పక్షవాతం, బ్రెయిన్ ఇంజురీ మరియు వెన్నునొప్పి సమస్యల నుండి కోలుకోవటానికి ఒకే ఒక చిరునామా
1: తేజ రీహబ్,
2: బైపాస్ రోడ్, ఓల్డ్ హోప్ కోవిడ్ సెంటర్, వెక్టర్ స్కూల్ బ్యాక్ సైడ్, నిజామాబాద్.
1: సెల్ 8125335376. డాక్టర్ గారు చాలా ఆశ్చర్యం వేసే విషయం అంతా మీతో మాట్లాడిన తర్వాత తెలుస్తుంది. ఇదే డౌట్ నేను అనుకుంటా మా శ్రోతలకు కూడా వచ్చి ఉండి ఉంటుంది. డాక్టర్ గారు వచ్చారు అంటే మందుల గురించి చెప్తారు అని అనుకుంటున్నాము, కానీ మీరు అసలు మందుల విషయం ఎత్తట్లేదు, ఆలోపతి ఎత్తట్లేదు, ఏ పతి ఎత్తట్లేదు. అసలు మరి ఈ జబ్బులు ఎలా తగ్గించుకోవచ్చు అంటారు?
0: సార్, నిజమైన డాక్టర్ అంటే క్లినిక్కి రాకుండా పేషెంట్ని ఆపేవాడే నిజమైన సక్సెస్ఫుల్ డాక్టర్. అంటే జబ్బు రాకముందే నిరోధించాలి. చాలా వరకు మన భారతీయ ఆయుర్వేదంలో ఒక జబ్బుతో ఆ ఆయుర్వేద డాక్టర్కి ఒకప్పుడు వెళ్ళినప్పుడు మొత్తం లైఫ్ స్టైల్ మొత్తం స్ట్రిక్ట్గా మన ఫుడ్, ఎక్సర్సైజెస్ అన్నీ మార్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆలోపతి అంటే డ్రగ్స్, పర్టికులర్ డ్రగ్స్ వాడితేనే ట్రీట్మెంట్ జరుగుతుంది అని అనే ఒపీనియన్కి మన పబ్లిక్ చాలా వరకు అన్ఫార్చునేట్గా రీచ్ అయ్యారు. కానీ నిజం చెప్పాలంటే మేము ప్రాక్టీస్ చేసేది ఆలోపతి కాదు, దీన్ని మోడర్న్ మెడిసిన్ అంటాం. మోడర్న్ మెడిసిన్ ఎలా అంటే, ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో అయినా పనికొచ్చే టెక్నిక్స్ని తీసుకొని ఒక పేషెంట్ బాగవ్వాలి అని కోరుకునేదే మోడర్న్ మెడిసిన్. సో మనం ఇప్పుడు ఈ కాలంలో వెయిట్ పెరుగుతుంటే వెయిట్ తగ్గే మాత్రలు, షుగర్ వస్తే షుగర్ తగ్గే మాత్రలు వేసుకుంటే సరిపోతుంది అనే ఒపీనియన్ నా ఉద్దేశంలో తప్పు. మన మాత్రలతో పాటు మన లైఫ్ని కూడా మార్చాలి. మన ఫుడ్ హ్యాబిట్స్, ఎక్సర్సైజెస్ అంటే అట్లీస్ట్ వారానికి ఒక 3 రోజులు కొంచెం బ్రిస్క్ వాకింగ్, ఒక 20-30 మినిట్స్ చేసినా సరే మీరు ఎంతో మార్పులు ఒక నెలలో గమనిస్తారు మీ శరీరంలో. మీ స్ట్రెస్ ఇట్లాంటివి కూడా ఇలా చిన్న చిన్న బ్రీదింగ్ టెక్నిక్స్, యోగా ప్రాణాయామ జేపీఎంఆర్ ద్వారా మనం తగ్గించుకోవచ్చు.
1: అంటే LSM ఫాలో అవ్వమంటారు, అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్
0: ఎక్సలెంట్
1: చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు అన్నట్టు ఏదైతే మనం దీర్ఘకాలికంగా తగ్గవు అనుకుంటున్నామో ఏళ్ళ తరబడి వాడుతున్న మెడిసిన్స్ని కూడా మనం తగ్గించుకోవచ్చు అంటారు. ఇదంతా కేవలం మన మనసుకు మనం ట్రైన్ చేసుకోవాలి, దానికి తగ్గ కొద్దిగా శారీరక శ్రమ చేయాలి అంటారు.
0: అవును.
1: ఈ శారీరక శ్రమ ఏ విధంగా ఉంటే బాగుంటుంది అంటారు?
0: సో మనము ఈ టెక్నిక్స్ వాడుతూ ప్రాబ్లమ్స్ రాకుండా ఆపవచ్చు. వచ్చిన తర్వాత మాత్రలు ఒక్కటితోనే కాదు, దీన్ని కూడా ఫాలో అవుతూ ఉంటే మన ట్రీట్మెంట్ ఇంకా బాగా జరుగుతుంది అని నేను చెప్పాలనుకుంటున్నాను.

0: డాక్టర్ గారు బాగుంది. మీ మనసును కూడా మీరు అవసరం అనుకుంటే ట్రస్ట్లోకి తెచ్చుకోగలుగుతారు, అవసరం వద్దు అనుకుంటే ట్రస్ట్ నుంచి పూర్తిగా రిలాక్స్ కాగలుగుతారు.
1: విత్ ద రైట్ ట్రైనింగ్, రైట్ ట్రైనింగ్తో మనం చేయగలుగుతాం.
0: డాక్టర్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు ఈరోజు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మాకోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు.
1: మై ప్లెజర్, థ్యాంక్ యూ సో మచ్.
2: మీరు ఇంతవరకు తేజ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.

ఇంతటితో ప్రభాత లహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:15 కావస్తుంది. మరొక క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: మహిళావాణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. జూన్ నెల అనగానే ప్రపంచమంతటా చేసుకునే పండగ గుర్తుకు వస్తుంది. అదేనండి జూన్ 21వ తేదీన జరుపుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవం. 2015 నుండి అన్ని దేశాల వారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం థీమ్ ఏమిటంటే ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా. ఈ మధ్యకాలంలో మనం ఏ ఇంట్లో చూసినా ఎవరి నోట విన్నా రకరకాల ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయని అనడం వింటున్నాం. ఇంకా వయసు పెరుగుతున్న కొద్దీ ఈ ఆరోగ్య సమస్యలు మరింత ఇబ్బంది పెడుతుంటాయి. శరీరాన్ని చురుగ్గా ఆరోగ్యంగా దృఢంగా ఉంచుకోవడంలో యోగా ప్రాముఖ్యతను ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఈ థీమ్ నొక్కి చెబుతోంది. ఇదే విషయం గురించి డాక్టర్ డి శారదా హనుమాన్లు గారు జీవనానంద మార్గం యోగా అంటూ వివరిస్తున్నారు. విందామా మరి.
1: ఉదయం మెలకువ రాగానే రోజువారీ దినచర్య అంటే రోజంతా మనం చేసే పనులు ఒక పెద్ద చిట్టాలాగా కంటి ముందు కదులుతాయి. ఎన్నో పనులు చేయందే గాని మనకు రోజు గడవదు. ఇటు సొంత పనులని, ఇంటి పనులని, సమాజంలో బాధ్యత గల పనులని రోజంతా హడావుడిగా ప్రారంభం, హడావుడిగా ముగుస్తుంది. కాస్త ప్రశాంతత దొరికితే బాగుండు, కాస్త హాయిగా ఊపిరి పీల్చుకుంటే బాగుండు, ఆరోగ్యం సహకరిస్తే బాగుండు అని ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాం. అట్లా అనుకుంటూనే జీవితంలో ఎన్నో సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఎందుకు లేస్తున్నామో తెలియదు, ఎందుకు పడుకుంటున్నామో తెలియదు, ఎందుకు ఈ ఉరుగులు పరుగులు పెడుతున్నామో తెలియదు, ఎందుకు ఇంత బిజీ బిజీగా పనుల వెంట పరిగెడుతున్నామో మనకు అసలే అర్థం కాని పరిస్థితి. ఎన్నో ఒత్తిళ్లు, చీకాకులు, తలనొప్పులు, కష్టాలు, కన్నీళ్లు అన్నీ కలగలిపి అనారోగ్యాన్ని తెచ్చిపెడుతున్నాయి. అలా అని పనులను పక్కకు పెట్టలేం. తప్పకుండా అన్ని పనులు పూర్తి చేసుకోవాల్సిందే. ఈరోజు కాస్త ఆగి ఈ విషయంపై ఆలోచిద్దాం. మనకంటూ కొంత సమయాన్ని కేటాయించుకుని మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుని ప్రశాంతంగా జీవించే విధానం గురించి ఆలోచన చేద్దాం. మీరు గమనిస్తున్నారో లేదో, ఈ మధ్య ఎక్కడ చూసినా యోగా, ధ్యానం అంటూ కొంత సమయాన్ని కేటాయించుకుని హాయిగా ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నారు. మరి యోగముంటే గాని యోగా చేయాలనే ఆలోచన రాదు అంటారు పెద్దలు. ఆ యోగా గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. యోగం భారతదేశానికి చెందిన ప్రాచీన ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ సాధన విధానమది. యోగం అనే పదం సంస్కృతంలోని యుజ్ అనే ధాతువు నుండి వచ్చింది. దీని అర్థమేంటంటే కలయిక లేదా ఏకత్వం. యోగం ద్వారా శరీరం, మనస్సు, ఆత్మ మధ్య ఒక సమన్వయం ఏర్పడి సంపూర్ణ ఆరోగ్యం మరియు ప్రశాంతత దొరుకుతాయి. వేల సంవత్సరాల క్రితమే భారతీయ ఋషులు ఈ యోగాని అభివృద్ధి చేసి మన కోసం అందించారు. ప్రస్తుత కాలంలో మనుషులు ఒత్తిడి, ఆందోళన, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో యోగా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అందిస్తుంది. యోగాభ్యాసం వల్ల శరీరం దృఢంగా మారడమే కాకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇది వ్యక్తిలో ఏకాగ్రత, సహనం మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. యోగాలో అనేక విధానాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఏంటంటే, ఒకటి హఠయోగం, అంటే దీనిలో ఆసనాలు మరియు ప్రాణాయామాలకి ప్రాధాన్యత ఇస్తారు. రాజయోగం, ధ్యానం ద్వారా మనస్సును నియంత్రించే విధానం ఇది, అంటే అత్యంత సులభంగా స్థితిని పొందే విధానమన్నమాట. భక్తి యోగం, భగవంతునిపై భక్తి ద్వారా ఆధ్యాత్మిక అభివృద్ధిని మనం సాధించడం అన్నమాట. కర్మయోగం అంటే ఎటువంటి ఫలాపేక్ష లేకుండా మన మన కర్తవ్యాలను నిర్వహించడం. జ్ఞానయోగం, జ్ఞానం ద్వారా సత్యం ఏంటి అనేది తెలుసుకోవడం. ఇట్లా యోగా ఎలా చేయాలో, యోగా వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది,

శరీరం, మనస్సు మరియు ఆత్మల సమతుల్యతను సాధించడానికి ఈ యోగా అనేది ఒక ఉత్తమమైన మార్గం. ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో ఈ యోగాని ఒక భాగంగా చేసుకుంటే ఆరోగ్యవంతమైన, ఆనందమయమైన జీవితాన్ని గడపగలుగుతాం. ఆధునిక సమాజంలో మనిషి జీవితం అత్యంత వేగవంతంగా మారిపోయింది. సాంకేతిక అభివృద్ధి ఒకవైపు, పోటీ ప్రపంచం, ఉద్యోగ ఒత్తిళ్లు, జీవనశైలి మార్పులు మనుషుల శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ యోగం మనిషికి ఆరోగ్యాన్ని, ప్రశాంతతను మరియు సమతుల్యతను అందించే అమూల్యమైన సాధనంగా నిలుస్తోంది. ప్రస్తుత సమాజంలో అనేక మంది ఒత్తిడి, ఆందోళన, నిరాశ, నిద్రలేమి, ముఖ్యంగా సరిగ్గా నిద్రపట్టకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ యోగాభ్యాసం ద్వారా మనసు ప్రశాంతంగా మారి మన ఆలోచనల్లో ఒక స్పష్టత పెరుగుతుంది. మనం గమనిస్తూ ఉంటాం, ముఖ్యమైన పరిస్థితుల్లో అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి సమయంలో మన ఆలోచనల్లో స్పష్టత అనేది ఉంటే ఆ నిర్ణయాలు సరిగ్గా తీసుకోగలం. ఈ యోగాలో ఆసనాలు, ప్రాణాయామం మరియు ధ్యానం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గి ఒక ఏకాగ్రత పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నేటి కాలంలో చూస్తే జీవనశైలి సంబంధిత వ్యాధులు ఎక్కువగా కనబడుతున్నాయి. మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులు చిన్న వయసులోనే కనిపిస్తున్నాయి. ఈ యోగాసనాలు వేయడం ద్వారా శరీర అవయవాల పనితీరును మెరుగుపరిచి ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా ప్రతిరోజు యోగం చేయడం వల్ల శరీరం దృఢంగా, చురుకుగా ఉంటుంది. ఈ యోగం వ్యక్తిగత ఆరోగ్యానికే కాకుండా సామాజిక శ్రేయస్సుకు కూడా దోహదపడుతుంది. అంటే యోగా ద్వారా ఒక సహనం అనేది వస్తుంది, క్రమశిక్షణ ఏర్పడుతుంది, ఒకరి పట్ల ఒకరికి గౌరవం, దయ వంటి విలువలు పెరుగుతాయి. ఇటు కుటుంబంలో, అటు సమాజంలో ఒక సామరస్యాన్ని పెంచుతాయి. విద్యార్థులు యోగాని చేసినట్లయితే వారిలో ఏకాగ్రత పెరుగుతుంది, ఉద్యోగులకు పనితీరు పెరుగుతుంది, వృద్ధులకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. అసలు ఈ యోగా యొక్క అసలు సారం ఏంటంటే శరీరం, మనస్సు మరియు ఆత్మల మధ్య సమన్వయాన్ని సాధించడమే. ఈ సమన్వయం వ్యక్తిని సంతోషంగా, ప్రశాంతంగా, ఒక బాధ్యతాయుతంగా జీవించడానికి ప్రేరేపిస్తుంది. అందువల్ల ప్రస్తుత సమాజంలో యోగా అనేది ఒక అత్యవసరంగా మారిపోయింది. యోగాలో ధ్యానం కూడా ఒక భాగం. ధ్యానం గురించి ఆధునిక శాస్త్రం గత కొన్ని దశాబ్దాలుగా విస్తృతంగా పరిశోధనలు చేసింది. ఇటు శాస్త్రీయ పరిశోధనల ప్రకారం ధ్యానం శరీరం, మెదడు మరియు మానసిక ఆరోగ్యంపై అనేక సానుకూల ప్రభావాలను చూపిస్తుందని చెబుతున్నారు. అంటే ధ్యానం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. మెదడులో భావోద్వేగాలను నియంత్రించే ప్రాంతాల పనితీరు మెరుగుపడుతుంది. కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి ఈ విషయాలని. నిరంతర ధ్యానాభ్యాసం వల్ల మెదడు నిర్మాణంలో కూడా కొన్ని అనుకూల మార్పులు కనిపించవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. మానసిక ఆరోగ్యంపై ప్రభావం, ఒత్తిడి మరియు ఆందోళన తగ్గడంలో ఈ యోగ సహాయపడుతుంది. మనసును ప్రస్తుత క్షణంపై కేంద్రీకరించడం వల్ల అనవసర ఆలోచనల ప్రభావం ధ్యానం వలన తగ్గుతుంది. భావోద్వేగ స్థిరత్వం పెరగడానికి కూడా తోడ్పడుతుంది. శరీరంపై ప్రభావం, గుండె స్పందన రేటు మరియు రక్తపోటు తగ్గడానికి సహాయపడుతుంది. చక్కగా నిద్ర నాణ్యత పెరుగుతుంది. శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళ్లడం వల్ల ఒత్తిడి తగ్గి, ఒత్తిడి వలన పుట్టే హార్మోన్ అయినటువంటి కార్టిసోల్ స్థాయిని తగ్గించవచ్చని మన పరిశోధనలు చెబుతున్నాయి. యోగాసనాలు శరీరాన్ని, మనసును మరియు ఆత్మను సమతుల్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఆసనం అంటే స్థిరంగా, సుఖంగా ఉండే ఒక శరీర భంగిమ. యోగాసనాలు కేవలం శారీరక వ్యాయామాలు మాత్రమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యానికి దారితీసే సాధనాలు. యోగాసనాలు శరీరంలోని కండరాలు, కీళ్లు మరియు నరాలకు బలాన్ని అందిస్తాయి. శరీర వంపుదనం పెరిగి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. క్రమం తప్పకుండా యోగాసనాలు చేయడం వల్ల జీర్ణక్రియ బాగుపడుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మరియు అనేక జీవనశైలి వ్యాధులు నివారించడంలో సహాయపడుతుంది. నేటి కాలంలో ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఉదయాన్నే యోగాసనాలు మరియు శ్వాసాభ్యాసాలు మనస్సును ప్రశాంతపరచి ఏకాగ్రతను పెంచుతాయి. విద్యార్థులకైతే చదువుపై దృష్టి పెరగడానికి, ఉద్యోగులలో పనిలో సామర్థ్యం పెరగడానికి ఇవి ఉపయోగపడతాయి. ధ్యానం మరియు ఆధ్యాత్మిక సాధనకు కూడా యోగాసనాలు పునాది వంటివి. శరీరం స్థిరంగా, సౌకర్యంగా ఉన్నప్పుడు మనసు సులభంగా ఏకాగ్రతమయమవుతుంది.

అందువల్ల యోగాసనాలు ధ్యానానికి అనుకూలమైన స్థితిని కల్పిస్తాయి. ఈ యోగంలో అనేక ఆసనాలు ఉన్నప్పటికీ సాధారణంగా ఎక్కువగా అభ్యసించే కొన్ని ముఖ్యమైన ఆసనాలు తెలుసుకుందాం. ఒకటి తాడాసనం, అంటే ఇది శరీర సమతుల్యతను పెంచుతుంది. వృక్షాసనం, ఏకాగ్రత స్థిరత్వాన్ని పెంపొందిస్తుంది. త్రికోణాసనం, నడుము కాళ్లకు బలాన్ని ఇస్తుంది. పద్మాసనం, ధ్యానానికి అత్యుత్తమమైన ఆసనం ఇది. వజ్రాసనం, జీర్ణక్రియకు సహాయపడుతుంది. భుజంగాసనం, వెన్నెముకకు బలపరుస్తుంది. శలభాసనం, వెన్ను కాళ్ల కండరాలను దృఢపరుస్తుంది. ధనురాసనం, శరీర సౌష్ఠవాన్ని పెంచుతుంది. పశ్చిమోత్తాసనం, మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది. అర్ధ మత్స్యేంద్రాసనం, వెన్నెముక వంపుదనాన్ని పెంచుతుంది. సర్వాంగాసనం, శరీరమంతటా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. హలాసనం, వెన్నెముక ఆరోగ్యానికి ఎంతో మంచిది. మత్స్యాసనం, ఛాతీ శ్వాసకోశాలకు ప్రయోజనకరమైనది. శీర్షాసనం, ఆసనాల రాజుగా ప్రసిద్ధి పొందిన ఆసనమిది. శవాసనం, సంపూర్ణ విశ్రాంతిని అందిస్తుంది. ఇట్లా ఎన్నో ఆసనాలు ఉన్నాయి. వాటిలో మన శరీరానికి అనుకూలమైనవి, మనము సులభంగా చేసుకోదగినవి, మన సమయానుకూలంగా ఉదయాన్నే ఈ ఆసనాలను మనం వేసుకోవచ్చు. ఆసనాల తర్వాత కొంత ప్రాణాయామం చేయడం ద్వారా మన ప్రాణశక్తి అనేది పెరుగుతుంది. యోగశాస్త్రంలో ఒక ముఖ్యమైన సాధన ప్రాణాయామం. ప్రాణ అంటే జీవశక్తి లేదా ప్రాణవాయువు. ఆయామం అంటే నియంత్రణ లేదా విస్తరణ లేదా పరిపాలన. కాబట్టి ప్రాణాయామం అనగా శ్వాసను క్రమబద్ధంగా నియంత్రించడం ద్వారా ప్రాణశక్తిని సమతుల్యం చేయడం. యోగంలో ప్రాణాయామం అష్టాంగ యోగంలోని 4వ భాగంగా పేర్కొనబడింది. ఆసనాల తర్వాత ప్రాణాయామాన్ని అభ్యసించడం ద్వారా శరీరం, మనస్సు ధ్యానానికి సిద్ధమవుతాయి. ఇందులో శ్వాసను లోపలికి తీసుకోవడం, అంటే కొంతసేపు నిలిపివేయడం, తర్వాత బయటకు విడిచిపెట్టడం వంటి ప్రక్రియలు ఉన్నాయి. ప్రాణాయామం వల్ల శరీరానికి తగినంత ఆక్సిజన్ అందుతుంది, ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం పెరుగుతుంది, రక్త ప్రసరణ మెరుగుపడి శరీర అవయవాలు చాలా చురుకుగా పనిచేస్తాయి. అంతేకాకుండా నాడీ వ్యవస్థ సమతుల్యంగా ఉండి ఆరోగ్యం మెరుగుపడుతుంది. యోగాసనాలు, ప్రాణాయామం తర్వాత కాసేపు ధ్యానానికి సమయం కేటాయించుకోవాలి. అంటే మనస్సును ఒకే అంశంపై లేదా అంతర్ముఖ చైతన్యంపై స్థిరంగా నిలిపే సాధనమే ధ్యానం కదా. ఇది యోగంలోని అత్యంత ముఖ్యమైన అంగాలలో ఒకటి. అంటే మనస్సులోని చంచలత్వం తగ్గి ప్రశాంతత, ఏకాగ్రత మరియు ఆత్మజ్ఞానం అనేది పెరుగుతుంది. పతంజలి మహర్షి యోగ సూత్రాలలో ధ్యానాన్ని మనస్సు ఒకే విషయంపై నిరంతరాయంగా ప్రవహించే స్థితిగా వివరించారు. సాధారణంగా మనస్సు అనేక ఆలోచనల మధ్య సంచరిస్తూ ఉంటుంది. అయితే ధ్యానం ద్వారా ఈ ఆలోచనల ప్రవాహం క్రమంగా తగ్గి మనసు అనేది స్థిరత్వాన్ని పొందుతుంది. ఇట్లా ధ్యానం ద్వారా శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలుగుతాయి. మనకొక ప్రశాంతత అనేది లభిస్తుంది. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. శరీరంలో విశ్రాంతి ఏర్పడి మెల్లిమెల్లిగా ఆరోగ్య పరిస్థితి అనేది మెరుగుపడుతుందన్నమాట. ఈ విధంగా ఆధ్యాత్మిక దృష్టిలో ధ్యానం అనేది వ్యక్తిని తన అంతరాత్మతో అనుసంధానించే మార్గంగా చెప్తారు. ధ్యానం ద్వారా స్వీయ అవగాహన పెరిగి జీవితం యొక్క లోతైన సత్యాలను గ్రహించే అవకాశం లభిస్తుంది. అంటే ఇది కేవలం ఒక ఆరోగ్యానికే కాకుండా మన జీవన విధానం ఎలా గడపాలి అనేటువంటి విషయాలను కూడా తెలియజేస్తుంది. అనేక యోగులు మరియు మహర్షులు ధ్యానాన్ని ఆత్మసాక్షాత్కారానికి ప్రధాన సాధనంగా పేర్కొన్నారు. అంటే ధ్యానం అంటే కేవలం కళ్ళను మూసుకొని కూర్చోవడం మాత్రమే కాదు, అది మనస్సును శుద్ధి చేసే అంతర్గత ప్రశాంతతను పొందే ప్రక్రియ. అందుకే ప్రతిరోజు కూడా మనం నిత్య జీవితంలో ఈ ధ్యానాన్ని అలవాటు చేసుకోవాలి. అప్పుడే ఈ జీవితం అనేది సార్థకమవుతుంది. ఈ యోగం, ధ్యానం, ఆధ్యాత్మిక సాధన ఇవన్నీ కూడా విశేషంగా ప్రభావం చూపిన అనేక మంది మహనీయులు ఉన్నారు. వారి జీవితాల్లో జరిగిన విషయాలను భక్తులు, శిష్యులు తరచుగా అద్భుతాలుగా వర్ణిస్తారు. అయితే చారిత్రకంగా నిర్ధారించబడిన విషయాలు మరియు భక్తి సాంప్రదాయాల్లో చెప్పబడే అద్భుతాల మధ్య తేడా ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. కొంతమంది ప్రసిద్ధ యోగులున్నారు, మహాత్ములున్నారు. పతంజలి మహర్షి యోగశాస్త్రాన్ని వ్యవస్థీకరించిన ఒక గొప్ప మహర్షి. గోరక్షనాథ్ హఠయోగ సాంప్రదాయంలో ప్రముఖుడు. త్రైలింగ స్వామి అసాధారణ యోగశక్తులు కలవారని భక్తుల విశ్వాసం. రామకృష్ణ పరమహంస లోతైన ధ్యాన సమాధి అనుభవాలకు ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి. స్వామి వివేకానంద యోగాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుడు. రమణ మహర్షి ఆత్మవిచారణ మార్గాన్ని బోధించినవారు. పరమహంస యోగానంద యోగాన్ని

0: పాశ్చాత్య దేశాల్లో విస్తరింపజేసిన వారు. శ్రీ అరవిందో సమగ్ర యోగంను ప్రతిపాదించారు. ఇట్లా యోగశాస్త్రం ప్రకారం నిజమైన యోగి లక్ష్యం అద్భుత శక్తులను ప్రదర్శించడం కాదు. పతంజలి యోగ సూత్రాల్లో చెప్పబడిన సిద్ధులు సాధనలో కలగవచ్చని చెప్పినా వాటిలో మునిగిపోకుండా మనం ఆత్మసాక్షాత్కారం వైపు సాగాలని ఈ గొప్పవారు సూచించారు. ఇట్లా ఈ యోగాని మన జీవితంలోకి ఆహ్వానించి ప్రతిరోజు ఉదయం కాని మనకు వీలైన సమయంలో కాని ఒక గంటసేపు, కనీసం ఒక 41 రోజులు ఒక దీక్షగా తీసుకుని ఆసనాలు, ధ్యానము, ప్రాణాయామము చేస్తూ మనమంతా కూడా ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ముందుకు వెళదాం.
1: మీరింతవరకు జీవనానంద మార్గం యోగా డాక్టర్ డి శారదా హనుమాన్లు గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీమతి ఎస్ పంకజ గారు ఆలపించిన లలిత గేయం వింటారు.
2: కురిసే కురియని మేఘమా తీరే తీరని దాహమా కురిసే కురియ

సురుకుని ప్రేమలలో తను వదనువు చివరింత కొసరి కొసరి అందించే వయసు హోయలు కేరింత, వయసు హోయలు కేరింత, కురిసే కురియని మేఘమా.

కురిసే కురియని మేఘమా, తీరే తీరని దాహమా, కురిసే కురియని.

0: కవితా శీర్షిక మగవ పాత్ర. మగవాని జీవితంలో జన్మనిచ్చిన తల్లి, జన్మాంతరం తోడుండే ఆలి, ఈ ఇద్దరూ నీ జీవితంలో వెలుగునింపే జ్యోతులే. కనిపెంచిన తల్లిని కాలదన్నకు, కట్టుకున్న భార్యని చేత విడవకు. ఈ ఇద్దరూ నీ ఎదుగుదలలో భాగస్వాములే. పురిటి నొప్పుల్లో నీ క్షేమం కోరే తల్లిని భారం మనకు, పుట్టిల్లు వదిలి నీతో నడిచిన భార్యని బానిస అనకు. ఈ ఇద్దరూ నీ వ్యక్తిత్వానికి మూల స్తంభాలే. గోరుముద్దలు తినిపించిన తల్లి, మూడుముళ్ళు వేయించుకున్న ఆలి, ఈ ఇద్దరూ నీకు ప్రపంచాన్ని చూపే రెండు కళ్ళే. ఏ కన్ను లేకపోయినా లోపం నీదే, బాధ నీకే. కవితా శీర్షిక మధురమైన అమ్మ ప్రేమ. మధురమైనది మా అమ్మ ప్రేమ, మరుపురానిది మనసున్న ప్రేమ. అనురాగం మమకారం కలిగిన ఆ ప్రేమ, మానవత్వ మంచితనం కలిసిన ఆ ప్రేమ. మరువనెప్పుడు నా కన్నతల్లి ప్రేమ, మరపురానిది నా మాతృమూర్తి ప్రేమ. సుగంధం కన్నా చక్కనైనది ఆ ప్రేమ, వెన్నెల కన్నా చల్లనైనది ఆ ప్రేమ. తేనె కన్నా తీయనైనది ఆ ప్రేమ, స్వర్గం కన్నా సుందరమైనది ఆ ప్రేమ. మరువనెప్పుడు నా కన్నతల్లి ప్రేమ, మరపురానిది నా మాతృమూర్తి ప్రేమ. నవమాసాలు కడుపులో దాచినవమ్మ, కంటికి రెప్పోలే నన్ను కాచితివమ్మ. అమ్మలేని లోకం శూన్యమే కదమ్మా, ప్రేమ అనే మాటకు అర్థం అమ్మే కదమ్మా. మహాత్ములను మతిహీనులను కంటివమ్మ, నీ ప్రేమకు లోకాన సాటి లేదమ్మా. మధురమైనది మా అమ్మ ప్రేమ, మరపురానిది మనసున్న ప్రేమ. కవితా శీర్షిక ఆడపిల్ల చదువు సృష్టికి వెలుగు. చిరునవ్వులు చిందించే చెల్లెమ్మ, పున్నమి జాబిలి నీవమ్మ. చక్కగా చదివి ఎదగాలమ్మ, జగతిన వెలుగును పంచానమ్మ. గరిట చేతి నుండి విడవాలమ్మ, కలము పట్టి నువ్వు కదలాలమ్మ. చదువుల నువ్వు సరస్వతివమ్మ, వంటింటి కుందేలు కారాదమ్మ. చదివినంత నువ్వు చదువుకోవమ్మ, విజయశాలిగా నువ్వు నిలవాలమ్మ. అక్షరమే నీకు రక్షణ కదమ్మ, నీ చదువే కద సృష్టికి వెలుగమ్మ. సృష్టికి మూలం నీవే కదమ్మ. కవితా శీర్షిక ఆడపిల్ల అంతరంగం. ఆడపిల్ల అంతరం అంతు చిక్కనిది. ఆమె నెమ్మది తనలోని ఆలోచనలు, ఆమె మౌనం తనకున్న బాధ్యతలు. వాటికి అర్థం తెలియని మగమహారాజులు ఆడవారి మాటలకు అర్థాలే వేరంటారు, కానీ వాటి వెనుక ఉన్న అంతరార్థం గమనించరు. అబ్బాయితో మాట్లాడిన ప్రతి అమ్మాయిని చులకన చేయడం, చిన్నచూపు చూడటం, పెడర్దాలు తీయడం సరికానిది. అబ్బాయికి ఆమె ఎంత సుపరిచితమైనా ఆమె మనసు అపరిచితమే. ఒక అబ్బాయితో స్నేహంగా ఉన్నంత మాత్రాన అందరితోనూ అలానే ఉంటుందనుకోవడం తప్పు. అనుకువగా ఉంటుందని అనుమానించకు, సహనంగా ఉంటుందని అవమానించకు, అణిగిమణిగి ఉంటుందని ఆక్రోశపడకు. మనసుతో ఆలోచించు, విచక్షణ కోల్పోకు. మగవాణ్ణి అను అహంకారంతో ఆడపిల్లను నిందించకు. కవితా శీర్షిక మనుషుల్లో మగవ. సహనానికి త్యాగానికి నిలివెత్తు రూపం, నిస్వార్థానికి నిజాయితీకి అద్దం పట్టే స్వభావం, సృష్టిలో విరసిన సుందర స్వరూపం, మగవ ప్రేమకు సరితూగదు ఈ సమాజం. జాబిరి లేని ఆకాశానికి అందముండదు, నీరు లేని సాగరానికి రూపముండదు, గాలి లేని ప్రాణానికి జీవముండదు, మగవ లేని జగతికి అర్థముండదు. కవితా శీర్షిక మాయమైపోతున్న మనిషి. మనిషి మారుతున్నాడు, మేము మనుషులం అని చెప్పుకోవడానికే సిగ్గుపడేలా మనిషి మారుతున్నాడు. వనంలోని మృగాలకు ఉన్న సాధుకత మనిషికి లేదు. సమాజంలో మనిషిని పరిచయం చేద్దామన్నా దొరకనంత దూరంలో మనిషి ఉన్నాడు, మనిషి మాయమైపోతున్నాడు. నేటి తల్లిదండ్రులు తమ పిల్లల్ని డాక్టర్లు ఇంజనీర్లు చేసే కలలను మాని వారిని మనుషులుగా తీర్చిదిద్దండి, మంచి మనుషులుగా ఎదగనివ్వండి. కవితా శీర్షిక మానవుడు. మట్టిలోన కలిసిపోయే మానవుడా, మానవత్వం అంటే తెలుసుకోరా మానవుడా. మరవకు నువ్వేనాడు మానవుడా, నువ్వు కాలిపోయే కట్టవిరా మానవుడా. కులము కులము అంటవేమి మానవుడా, కులము ఆయుష్ తక్కువరా మానవుడా. కులము కులము అంటవేమి మానవుడా, కులము ఆయుష్ తక్కువరా మానవుడా, నాలుగు రోజుల నాటకంలో మానవుడా, అంటుముట్టుడులు ఎందుకురా మానవుడా, పేదాధనిక భేదమేల మానవుడా, మనసున్నవాడు మనిషేరా మానవుడా, నీవు బతికున్న సమాజంలో మానవుడా, నీ వంతు సేవ చేయరా మానవుడా. కవితా శీర్షిక ఆడపిల్ల. ఆడపిల్ల కాలేదానాటికి ఈడపిల్ల, అందుకే అణిగిమణిగి ఉంటుంది. తేడాలు లేని ఆప్యాయతను పంచుతూ అందరినీ తన వారిగా భావిస్తుంది. ఆడపిల్ల కాలేదేనాటికి అగ్గిపుల్ల, అందుకే భూదేవంత సహనం ఉంటుంది. కన్నీటికి కరిగే సున్నిత మనస్తత్వంతో నేనున్నానంటూ ధైర్యం చెబుతుంది. ఆడపిల్ల కాలేదేనాటికి లేడిపిల్ల, అందుకే హద్దు దాటి వెళ్ళనంటుంది. తను ఉన్న చోటే స్వర్గాన్ని చూపుతూ ఆనందాన్ని పంచుతుంది. ఆడపిల్ల కాలేదేనాటికి మహారాణి, అందుకే అందరికీ సేవలు చేస్తుంటుంది. తాను కొవ్వొత్తిలా కరుగుతూ ఇతరుల జీవితాల్లో వెలుగు నింపుతుంది. కవితా శీర్షిక అమ్మకు వందనం. అమ్మా నీకు వందనం, నవమాసాలు నీ పొత్తుల్లో దాచావు, నా క్షేమం కోసం ఎన్నో పూజలు చేశావు. భారమైన ఆనందంగా భరించిన నీ ఓపికకు వందనం. గోరుముద్దలు పెడుతూ చందమామను చూపావు, నా అడుగులు తడబడితే తల్లడిల్లిపోయావు. నీ నిర్మలమైన మనసుకు మమతకు అభివందనం. నేను ఎంత ఎదిగినా నీ కంటికి చిన్నపిల్లాడిని, నీ చల్లనైన ఒడిలో ఒదిగిన పసివాడిని. ఏనాటికి మారని నీ ప్రేమకు పాదాభివందనం. భగవంతునికైనా తెలియని నీ ప్రేమను పంచావు, అమృతాన్ని మించిన నీ మమకారంతో పెంచావు. నీ అంతులేని మాతృత్వానికి నా సాష్టాంగ వందనం. కవితా శీర్షిక ఆడపిల్ల అప్పగింతలు. ఆడపిల్ల పెళ్లి అప్పగింతలు, సీతకైనా తప్పని అప్పగింతలు. ఈడపిల్ల ఆడడుగు పెట్టాలంటే ఆడపిల్ల కంట ఆగని కన్నీళ్ళు. లాలించి పాలించి పెంచిన తల్లిదండ్రులను విడిచిపోవు సమయాన ఈ అప్పగింతలు. చెబుతున్నాయి నేను ఆడపిల్లను అని, దూరమవుతున్నాదమ్మా నా రూపము మీకు, క్షణమైనా వీడనంది నా మనసు మిమ్ము. కలతలో కన్నీరై సాగిపోవు సమయాన, జ్ఞాపకాలెన్నో మెదిలే నా చిన్ని మదిలోన. గడప కడుగుతున్న సమయాన గుండె భారమెంతో తెలిసింది, కనురెప్ప తీరంలో ఆగిన కన్నీటి సంద్రం లోతెంతో తెలిసింది. ముద్దభంతి ముఖము ముత్యమంతా అయిన వేళ గడపమ్మను కడిగితిని కన్నీటి అభిషేకములు. ఇంత భారమమ్మ ఈ అప్పగింతలు, మనసును కరిగించే ఈ అప్పగింతలు. కవితా శీర్షిక పంచభూతాలు గురువులు. సృష్టిలో పంచభూతాల గొప్పదనం, గురువు యొక్క గొప్పదనం వివరించడం చాలా కష్టం. భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు మనం బ్రతకడానికి, గురువు బ్రతుకు యొక్క సులక్షణ జీవనానికి, భూమిపైన మానవత్వం అనే మొక్కను పెంచడానికి బ్రహ్మ సృష్టించిన తోటమాలి గురువు, ఆకాశంలోని చీకటిని చీల్చడానికి వెలుగు నింపిన చందమామ గురువు, గాలి రూపంలో నిజాయితీని మనలోకి నింపే శ్వాస గురువు, నీరు అనే నీతిని నింపే నదిలో చేరే పిల్ల కాలువ గురువు, నిప్పులా మనలో క్రమశిక్షణ పెంచడానికి నరనరాన రగిలే రక్తం గురువు, పంచభూతాలతో సరితూగు గురువు, మనందరికీ మార్గదర్శం గురువు.
1: మీరింతవరకు శ్రీమతి డి మౌనిక గారి స్వీయ కవితలు విన్నారు.
2: ఇది ఈనాటి మహిళావాణి. మళ్ళీ వచ్చేవారం ఇదే సమయానికి మరో అంశంతో కలుద్దాం.
3: మీరింతవరకు మహిళావాణి కార్యక్రమంలో జీవానంద మార్గం యోగా శ్రీమతి డి శారదా హనుమానులు గారి ప్రసంగం విన్నారు. అదేవిధంగా ఇదే కార్యక్రమంలో శ్రీమతి డి మౌనిక గారి స్వీయ కవితలు విన్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, నిలంబ సమయం 9 గంటలు.

హృదయమనే తలుపులు తెరిచే రాగం హృదయ రాగాల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈ కార్యక్రమానికి మీ వాట్సాప్ సందేశం పంపించవలసిన మా నంబర్ 8462245066.

కార్యక్రమంలో మొదటగా వినబోయే పాట రచ్చ సినిమాలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ నాగారం నుండి రామగిరి, శ్రీకాంత్, గౌతమి, ధనుష్య ఇంకా వారి కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట

0: పాట విన్నారు. కార్యక్రమంలో తీసుకుందాం చిన్న విరామం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
3: పావన గోదావరి గలగలల సవ్వడులతో
4: అనునిత్యం పునీతమవుతున్న గ్రామం కందకుర్తి.
3: అడుగడుగున గుడులు,
4: ఎదఎదలో భక్తి భావాలు,
3: పౌరాణిక చారిత్రక మహిమాన్విత విశేషాలతో విరాజిల్లుతోంది
4: కందకుర్తి త్రివేణి సంగమం.
3: కందకుర్తి సంగమ క్షేత్రంలో అలరాడుతున్న ఆలయాల విశేషాలతో ప్రసారమవుతుంది
4: ఈ వారం మన ఆలయాలు కార్యక్రమం.
3: తప్పక వినండి ఈ శనివారం ఉదయం 8:30
4: మన ఆలయాలు కార్యక్రమం.

శ్రోతలు, మీరు వింటున్నారు 103.5 మెగాహెడ్స్ పై హృదయ రాగాల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా వినవచ్చు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట హ్యాపీ డేస్ చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నందిపేట మండలం వన్నెల్కే గ్రామం నుంచి నందిని, నరేష్, స్నేహిత, స్నేహాన్స్ ఇంకా వారి కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట.

0: శ్రోతలు, మీరు వింటున్నారు హృదయ రాగాల కార్యక్రమం. కార్యక్రమంలో తీసుకుందాం చిన్న విరామం.
1: డాక్టర్ సీను నాయక్,
2: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
1: సంప్రదించండి.
2: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 7799050505.

కల్పిస్తుంది స్వర్ణాషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారం ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వచ్చాయి, మరియు అంకత్ వచ్చాల విరుగుపై 12.5% తగ్గింపు. మరియు మరెన్నో ఆఫర్లు, నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

శ్రోతలు, మీరు వింటున్నారు హృదయరాగాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట యువరత్న చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ సీఎం రోడ్, ఆటోనగర్ నుండి షేక్ అబ్దుల్ హలీ, నిగర్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారదా సుధీర్, శోభా శ్రీధర్, రవి, సునీత వీరందరి కోసం ఈ పాట

200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అంగత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు.

0: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
1: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
0: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: డాక్టర్ వినోద్ పవార్ దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
3: డాక్టర్ వినోద్ పవార్ లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
2: సెల్ 9444000487. హ్యాపీ యానివర్సరీ డియర్.
3: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
2: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
3: ఏమీ కాలేదనే కదా నా బాధ.
2: అంటే
3: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
2: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
3: సంప్రదించండి
2: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
3: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462253344.
4: మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు హృదయ రాగాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట గుడుంబా శంకర్ చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిర్మల్ డిస్ట్రిక్ట్ నర్సాపూర్ నుంచి ప్రవీణ్ కుమార్, శ్రీలత, శ్రీలేఖ ఇంకా వారి కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట.

శ్రోతలు, మీరు వింటున్నారు హృదయరాగల కార్యక్రమం. వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 22వ తేదీ సోమవారం ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ కలేల్వాడి నిజామాబాద్ వారి ప్రాయజ్యత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు సలహాలు, సూచనలు తెలియజేస్తారు. అదేవిధంగా మరొక గమనిక. ఈ నెల 22వ తేదీ సోమవారం ఉదయం 8:00 బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు సలహాలు, సూచనలు తెలియజేస్తారు.

0: కన్సల్టేషన్లు సమర్పిస్తుంది. స్వర్ణ ఆషారం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారం ఆభరణాలు కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అంకట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
2: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిలవాడి, నిజామాబాద్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: ముఖాన్ మొటిమల
5: సై బాల్,
4: గజ్జా బొబ్బల
5: సై బాల్,
4: మడుగుల తామర
5: సై బాల్,
4: బురద పుల్ల
5: సై బాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
7: మీరు హృదయరాగాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ప్రేయసిరావి చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం నుంచి అఖిల, అరుణ, రాజేందర్, అపర్ణ, రాజేశ్వరి, ప్రియ, దివ్య, రాజేష్ ఇంకా వారి కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే బా, భలే గుందే.
1: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: జిఎల్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అనుకట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఎల్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

శ్రోతలు, మీరు వింటున్నారు హృదయరాగాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట మగధీర చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భూదాం భోజంపల్లి నుండి మాధవి, ఆంజనేయులు ఇంకా వారి కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: హ్యాపీ యానివర్సరీ డియర్.
2: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
1: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
2: ఏమీ కాలేదనే కదా నా బాధ.
1: అంటే
2: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
1: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
2: సంప్రదించండి.
1: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
2: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 08462253344.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

హృదయ రాగాల కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట పులి పెబ్బుల్లి చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు షోలాపూర్ నుండి కాంచన, మలేష్ ఇంకా వారి కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటరు ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी 20 जून को हुगली पश्चिम बंगाल से प्रधानमंत्री किसान सम्मान निधि की 23वीं किश्त जारी करेंगे। इसके तहत 9 करोड़ 44 लाख से अधिक किसानों के खातों में 18,880 करोड़ रुपए से अधिक की सम्मान राशि सीधे हस्तांतरित की जाएगी। पीएम किसान की इस किश्त के साथ ही किसानों को हस्तांतरित कुल राशि 4,46,000 करोड़ रुपए से अधिक हो जाएगी, जो करोड़ों किसान परिवारों को आर्थिक संबल प्रदान कर रही है। अन्नदाता का बढ़ता मान पीएम
1: किसान। ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారం ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు, అరల వజ్రాలు మరియు అంకత్ వజ్రాల విరుగుపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీరా టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

శ్రోతలు, మీరు వింటున్నారు హృదయరాగాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ఖైదీ నెంబర్ 786 చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నల్గొండ జిల్లా చంద్రంపేట మండలం చిత్రయాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రికోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్, వీరందరి కోసం ఈ పాట.

కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట సీతారామ కళ్యాణం చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ వనస్థలీపురం నుండి దోర్నాల రేణుక ఇంకా వారి కుటుంబ సభ్యులందరి కోసం ఈ పాట

మీరు వింటున్న ఈ పాటతో హృదయరాగల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. నెలన్న సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. అందాక విందాం ఇదే పాట.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలు పంపిణీ చేస్తారు. రైతు భరోసా నిధులను ఈ నెల 30వ తేదీన విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఖమ్మం జిల్లా మధిరిలో నిర్వహించే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిధులు విడుదల చేస్తారు. రాష్టంలో చేనేత ఉత్పత్తులను కేంద్రీకృత టెండర్ విధానం నుంచి మినహాయిస్తూ ఆదేశాలు జారీ చేయాలని అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ ముఖ్యమంత్రిని కోరారు. దీనివల్ల వేల మంది చేనేత కార్మికుల జీవనోపాధి మెరుగుపడమే కాకుండా ప్రభుత్వ సంస్థలకు నాణ్యమైన చేనేత ఉత్పత్తుల సరఫరా కొనసాగుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో నీట్ యూజీ పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు రాష్ట ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 21వ తేదీన నీట్ రీ ఎగ్జామ్ నిర్వహిస్తుండగా విద్యార్థులు హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చు. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్ అనుబంధ ఆన్లైన్ సేవలకు సంబంధించి సర్వర్ నిర్వహణ పనుల కారణంగా ఈ నెల 26, 27, 28 తేదీల్లో సేవలు నిలిపివేయనున్నట్లు శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ రాజీవ్ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలియజేశారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ పథకంలో జల సంరక్షణ, గ్రామీణ జీవనోపాధి, మౌలిక విపత్తులు, విపత్తు నిర్వహణ కేటగిరీల్లో 318 పనులు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ధాన్యం కొనుగోలుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని, ఇది రైతాంగాన్ని దారుణంగా మోసం చేయడమేనని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు.

రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సులు ప్రవేశానికి కౌన్సిలింగ్ ప్రక్రియ ఈవేళ ప్రారంభమవుతుంది. విద్యార్థులు ఈవేళ నుంచి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. 22వ తేదీ నుంచి సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది. రాష్ట వ్యాప్తంగా దీనికోసం 37 హెల్ప్ లైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ రోజు జాతీయ పఠన దినోత్సవం జరుపుకుంటున్నారు. గ్రంథాలయ అక్షరాస్యత ఉద్యమ పితామహుడైన పిఎన్ పణికర్ వర్ధంతిని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రభుత్వం 1996లో అధికారికంగా పఠన దినోత్సవాన్ని ప్రకటించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే రిక్వెస్ట్ పంపించండి. మా నంబర్ 0402324085 మీ పేరు, అలాగే మీకు నచ్చిన పాట పేరు.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో సిద్ శ్రీరామ్ పాడిన ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం. ఈ పాటను రిక్వెస్ట్ చేసిన శ్రోతలు శ్రీరామదాసు, అంజాచారి, బ్రహ్మాచారి, చిలకమరి, ఉపేంద్రాచారి, తిప్పర్తి, నల్గొండ జిల్లా నుండి రిక్వెస్ట్ పంపించారు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ మేదునూరి కళ్యాణ్ చారి, కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ సూపర్ హిట్ సాంగ్.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం కోసం శ్రేయా ఘోషల్ పాడిన పాట, అనంత్ శ్రీరామ్ రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు హస్తినాపురం ఈస్ట్ నుండి కన్యగిరి సత్యనారాయణ, ఇంద్రాదేవి, మేధాంశ్, అనిరుద్ధ్, శ్రేయాంశ్ వారి కుటుంబ సభ్యులు, అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ జాన్కంపేట్ నుండి సునంద, చింత వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే కేసర్ ఔటర్ రింగ్ రోడ్ నుండి బబ్బురి సదానంద్ గౌడ్ వారి కుటుంబ సభ్యులు, మీ అందరి కోసం ఈ పాట.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: శ్రోతలకు నమస్కారం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ప్రత్యేక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగస్వాములు కండి.
2: విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, కుటుంబ సభ్యులు అందరూ యోగా సంఘం పోర్టల్లో నమోదు చేసుకుని ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయండి.
1: యోగా సంఘం పోర్టల్ ద్వారానే కాకుండా 1800 301 5708 ఈ టోల్ ఫ్రీ నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి కూడా ఈ సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
2: ఆరోగ్యం, ఐక్యత, ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం యోగాను ఆచరిద్దాం. ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
1: ఒకే భూమి అందరికీ ఆరోగ్యం కోసం యోగా.
3: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడీపీకి దాదాపు 3 రెట్లు.
4: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా. ఉన్నే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
3: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
5: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట ఫిదా చిత్రం కోసం మధుప్రియ రామ్ కి పాడిన పాట. ఈ పాటను కోరిన శ్రోతలు చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ.

0: నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేద ఆయేష శ్రోతల కోసం కూడా ఈ పాట వినిపించాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటరు ఇన్యుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఇన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఇన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం

0: విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీకు తెలుసా, భారత ప్రభుత్వం చిన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పూచికత్తు లేకుండానే 40 లక్షల కోట్ల రూపాయలకు పైగా ముద్రా రుణాలను అందించింది. అది కువైత్ లాంటి దేశ జీడిపికి దాదాపు 3 రెట్లు.
2: కరోడో ఛోటే ఉద్యమియో కో ముద్రా యోజన సే లోన్ మిలా, ఉనే ఆజ్ మహసూస్ హోతా హై కి డెమోక్రసీ కెన్ డెలివర్.
1: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
3: ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 10:22:39. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో పుష్ప 2 మూవీ కోసం శ్రేయా ఘోషల్ పాడిన పాట, చంద్రబోస్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నిచ్చారు, ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, వాణి, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్వి కోరుతున్నారు. మీ అందరి కోసం ఈ సుపరిట్ ట్రాక్.

0: ఈ పాటను మా కోసం వినిపించమని కోరిన శ్రోతలు జమీలా, అమీన్ ఖాన్, నోమన్ ఖాన్, సాయిష్టా, జబీన్ ఖమ్మం నుండి రిక్వెస్ట్ చేశారు. మీ అందరి కోసం కూడా ఈ పాట వినిపించాను.
1: మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాల్లోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు.
2: పన్నెండేళ్లు
1: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
3: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం. బిజినెస్ ముచ్చట్లు.
1: మీకు తెలుసా, అభివృద్ధి చెందిన కొన్ని దేశాల్లోని ఆడపిల్లలు సైతం సాధించలేని వాటిని మన ఆడబిడ్డలు సాధించి చూపిస్తున్నారు. బేటీ బచావో బేటీ పడావో నుంచి సాయుధ బలగాల్లో శాశ్వత ఉద్యోగాల వరకు, డ్రోన్ల నిర్వహణ నుంచి ఫైటర్ జెట్లను నడపడం వరకు భారత ఆడబిడ్డలు అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నారు.
2: పన్నెండేళ్లు
1: విశ్వాసానికి, వికాసానికి, ప్రజా సంక్షేమానికి.
0: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట పెద్ది చిత్రం కోసం మోహిత్ చౌహాన్ పాడిన పాట, బాలాజీ రచన, ఏఆర్ రెహమాన్ సంగీతం. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ యాదాద్రి భువనగిరి వలగొండ మండలం గొల్లెపల్లి గ్రామం నుండి ఈవెనరి లక్ష్మయ్య, జంగమ్మ, నిహారిక, వినోద్ కుమార్, పూర్ణ తేజశ్రీ, తనజశ్రీ, హరిదీక్షిత్ కోరుతున్నారు. అలాగే వెంకటేష్ నందిపేట నుండి ఒక మంచి పాట కోసం రిక్వెస్ట్ పంపించారు. చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ, శశాంక్, గాయత్రి, విశృత, మహాద్యుతి, సాయి, మన్విత, సంహృత, గీతానగర్ హైదరాబాద్ నుండి రిక్వెస్ట్ పంపించారు. మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ సూపర్ హిట్ ట్రాక్.

0: సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490-463-863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490-463-863.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఇన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఇన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఇన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట వి మూవీ కోసం అమిత్ త్రివేది, సాహస తిరుపతి పాడిన పాట. సిరివెన్నెల సాహిత్యానికి ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందించారు. ఈ పాటను కోరిన శ్రోతలు రంగారెడ్డి జిల్లా బండారావిరాల గ్రామం నుండి లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, విజయలక్ష్మి, మహాలక్ష్మి, బంగారు లక్ష్మి, అలాగే బొమ్మలగుడి నుండి అరుణ్, విజయ్, కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ కోరుతున్నారు. మీ అందరి కోసం ఈ పాట.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: అది యుగల గీతాల మాధుర్యం.

जानने के लिए लैपटॉप बैग।

Shivastu.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు. అభిరుచి కార్యక్రమానికి అభిమాన శ్రోతలందరికీ స్వాగతం పలికేసింది 103.2 మెగాహెర్ట్జ్. అందరివాణి మన ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అభిరుచి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. ముందుగా అభిరుచి కార్యక్రమం విన ముందుగా ఒక ప్రకటన విందాం.
1: రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: అభిరుచి కార్యక్రమంలో మాకోసం పాటను వినిపించండి అంటూ రాశారు జగిత్యాల జిల్లా కోరుట్ల రామ్నగర్ నుండి పింగి గణేష్, రజని, జయ, కీర్తన, విష్ణువర్ధన్, హర్షవర్ధన్, సత్యనారాయణ, రమ్య, శ్రీవాణి, రాఘవాచారి, సూర్యకళ, భాగ్యవీర్చార్, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరంతా సూపర్ హిట్ సాంగ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుండి పాట వినిపించండి అంటూ రాశారు. పాడినవారు రమణ గోగుల, మధుప్రియ. వీరందరి కోసం ఈ పాట విందాం.

0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్జ్ పే అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
3: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
2: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: అభిరుచి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో మాకోసం పాటను వినిపించండి అంటూ రాశారు శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం బైరపల్లి గ్రామం నుండి బాబూరావు, నాగేశ్వరరావు, బందార్ త్రిమూర్తులు గుప్తా, రజని రాము, పైడితల్లి ఈశ్వరరావు, మాణిక్యాలరావు, నాగనాథ్ గుప్తా, పోలయ్య, ఇంకా వారి స్నేహితులు వీరంతా అడవి రాముడు సినిమా నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల బృందం పాడిన పాటను వినిపించండి అంటూ రాశారు. వీరందరి కోసం ఈ పాట విందాం.

0: వెళ్ళిపోతోంది హరి హరి హరి హరి హరి హరి
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:10 కావస్తుంది. కాసేపట్లో వింటారు ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన విజయవంతమైన అమలును గుర్తు చేస్తూ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో భారత ప్రధానమంత్రి గారి సాన్నిధ్యంలో జాతీయ కార్యక్రమంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి అందాక ఇదే పాట విందాం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. నిలయంలో సమయం 6:35. ముప్పై ఐదు నిమిషాలు కావస్తుంది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी 20 जून को हुगली पश्चिम बंगाल से प्रधानमंत्री किसान सम्मान निधि की 23वीं किश्त जारी करेंगे. इसके तहत 9 करोड़ 44 लाख से अधिक किसानों के खातों में 18,880 करोड़ रुपए से अधिक की सम्मान राशि सीधे हस्तांतरित की जाएगी. पीएम किसान की इस किश्त के साथ ही किसानों को हस्तांतरित कुल राशि 4,46,000 करोड़ रुपए से अधिक हो जाएगी, जो करोड़ों किसान परिवारों को आर्थिक संबल प्रदान कर रही है.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్జ్ బి సినీరంజని కార్యక్రమం. వింటున్న శ్రోతలకి ఒక గమనిక. రేపు ఉదయం 7:30 ప్రుడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మెదడులో నరాలు చిట్లిపోవటం, మెదడు పనిచేయకపోవడం, తల తిరగటం, వెన్నుపూస దెబ్బతినటం, పక్షవాతం రావటం, కార్లు చేతులు మూతి వంకర్లు పోవటం గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు శ్రోతలకి తగిన సలహాలు సూచనలు తెలియజేస్తారు. శ్రోతలకు మరొక గమనిక. రేపు ఉదయం 8:00 ప్రుడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండెపోటు, రక్తపోటు, గుండెదడ, గుండె కవాటాలు మూసుకుపోవటం, గుండె ఆపరేషన్లు, గుండె మార్పిడికి గల అవకాశాల గురించి గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఏ గౌతమ్ రెడ్డి గారు శ్రోతలకి తగిన సలహాలు సూచనలు తెలియజేస్తారు. గమనికలు విన్నారు.

సినీ రంజని కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట 1940లో ఒక గ్రామం సినిమాలోనిది. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:50 కావస్తుంది. కాసేపట్లో వింటారు వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అందాక ఇదే పాట విందాం.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై సినీ రంజని కార్యక్రమం. వింటున్న శ్రోతలకి 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి కార్యక్రమం ఈ నెల ఆదివారం జూన్ 21 ఉదయం 6:55 నుండి ప్రారంభమవుతుంది. వేదిక సమీకృత జిల్లా కార్యాలయం సముదాయం నిజామాబాద్ జిల్లా. ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగా శారీరక మానసిక ఆధ్యాత్మిక సమమూల్యతకు దోహదపడుతూ ప్రజల సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణకు మన ప్రాచీన భారతీయ ఋషులు మహర్షులు అందించిన వరప్రదాయిని యోగా. యమ నియమ ఆసన ప్రాణాయం ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి యోగ యొక్క అష్టాంగములు. సెప్టెంబర్ 27, 2014 ఐక్యరాజ్య సమితి యుఎన్జిఏ 69వ సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ మన ప్రియతమ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు యోగా విశిష్టతను వివరిస్తూ సంవత్సరంలో ఒక్కరోజును ప్రపంచ యోగా దినోత్సవంగా జరుపుకుందామని పిలుపునివ్వగా 193 సభ్య దేశాలుగా గల యుఎన్జిఏలో 177 దేశాలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ప్రతి సంవత్సరం 21 జూన్ను 2015 సంవత్సరం నుండి యోగా దినోత్సవంగా జరుపుకున్నటకు నిర్ణయించడం జరిగింది. 2026 సంవత్సరం 12వ ప్రపంచ యోగా దినోత్సవం అని యోగా ఫర్ హెల్త్ ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగా అని నినాదంతో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ శ్రీమతి ఈలా త్రిపాఠి ఐఏఎస్ గారి ఆధ్వర్యంలో జిల్లా ఆయుష్ శాఖ జిల్లా యోగా అసోసియేషన్లు మరియు ఇతర అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ప్రపంచ యోగా దినోత్సవాన్ని కార్యక్రమాన్ని 21 జూన్ 2025 ఆదివారం రోజున ఉదయం 6:55 నుండి ఉదయం 8:30 వరకు సామూహిక యోగా సాధన ప్రదర్శనతో నిర్వహిస్తున్నాము. జిల్లా వ్యాప్తంగా గల యువజన సంఘాలు మహిళా మండళ్ళు విద్యార్థులు వ్యాయామ ఉపాధ్యాయులు ఉద్యోగులు వ్యాపారస్తులు క్రీడాకారులు యోగా గురువుల సమక్షంలో సమస్త ప్రజలు స్వచ్ఛందంగా సామూహిక యోగా సాధనలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలరని ప్రార్థన. 2026 సంవత్సరం 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ప్రభుత్వం హరిత యోగా యోగా సమావేశాలు ప్రాణాయామ ప్రక్రియలు ఆరోగ్య అవగాహన యోగా ఆహారం యోగా సంఘం నమోదు కార్యక్రమం పిల్లలకు యోగా పోటీలు బహుమతి ప్రదానం సామూహిక యోగా ప్రదర్శనలను అంగన్వాడీ డ్వాక్రా స్వయం సహాయక సంఘాలకు యోగా లాభాలు వివరిస్తూ యోగా అవగాహన సదస్సులు పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో నిర్వహిస్తున్నట్టు తెలియజేయడం జరుగుతుంది.

0: శ్రోతలు ఇంతవరకు సినీ రంజని విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు. ఇప్పుడు వినండి ప్రసార వివరాలు. వినబోయే ముందుగా ఒక ప్రకటన విందాం.
1: రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో ఈ పూట మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ సాయంత్రం ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. రాత్రి 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఎలినోవా పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలు ప్రణాళిక గురించి బాల్కొండ డివిజనల్ ఉద్యానాధికారి రుద్రానాయక్ గారు అందించే వివరాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ప్రసారమవుతుంది. 8:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్న సినిమా పాటలు వింటారు. 8:30 జానపద సంగీతం వింటారు. రాత్రి 8:45 తిరిగి రాత్రి 11:00 హిందీలో వార్తలు. అలాగే రాత్రి 9:00 తిరిగి రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తలు. రాత్రి 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రంలో రిలే అవుతాయి. రాత్రి 9:30 సినిమా పాటలు వింటారు. రాత్రి 10:00 మిమ్మల్ని అలరిస్తాయి అలనాటి మేటి గీతాలు, మధుర గీతాలు. రాత్రి 11:10 ప్రభుత్వ 12 ఏళ్ల ద్విభాషా కార్యక్రమం పరంపరలో 12వ భాగం. పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ మంత్రులు భూపేందర్ యాదవ్ గారి ప్రసంగం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 11:45 మా ప్రసారాలు ముగుస్తాయి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇప్పుడు వినండి రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 6:00 తిరిగి 6:05 హిందీలో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో ఎంఎస్ సుబ్బులక్ష్మ గారు ఆలపించిన శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు. 6:40 సూక్తి సుధా కార్యక్రమంలో ఏ అన్నంతప్ప గారు తెలియజేసే మైతోక్తులు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రంలో రిలే అవుతాయి. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:00 ప్రసార వివరాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రిలే అవుతాయి. 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం ప్రకటనలు వింటారు. 7:30 ప్రూడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎంఆర్ సుధీర్ బాబు గారు తెలియజేసే సలహాలు వింటారు. 7:58 గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ గౌతమ్ రెడ్డి గారు తెలియజేసి సలహాల సూచనలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రంలో రిలే అవుతాయి. 8:30 మన ఆలయాలు కార్యక్రమం వింటారు. 9:00 హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 10:00 ప్రారంభమవుతాయి వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇవి రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ప్రసారి వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. కాసేపట్లో వింటారు తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను విడుదల చేశారు. దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 46,000 కోట్ల నుండి రికార్డు స్థాయిలో 1,78,000 కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సాగే ప్రయాణానికి ప్రస్తుత విజయాలు పటిష్టమైన పునాదిని వేశాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ రంగ వృద్ధిని వేగవంతం చేసేందుకు ఎస్టీపీఐ నెట్వర్క్ను టైర్ 2, టైర్ 3 నగరాలకు విస్తరించామని కేంద్ర సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన PMVBRY కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ 21వ శతాబ్దంలో నైపుణ్యం కలిగిన, ప్రతిభను పెంపొందించే, ఆవిష్కరణను ప్రోత్సహించే, అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను పాటించే దేశాలకే అవకాశాలు సొంతమవుతాయని అన్నారు. భారత్ దీనికి ముందుండి నాయకత్వం వహించడానికి సిద్దంగా ఉందని మోదీ పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో ప్రపంచ వృద్ధి, ఆవిష్కరణల రంగంలో దేశ యువత ముందంజలో ఉంటారని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
1: दुनिया भारत के युवाओं की क्षमता को भली भांति पहचानने लगी है और ऐसे समय में हमारी कोशिश है कि भारत का हर युवा अपनी क्षमता को अवसर में बदल सके और इसी सोच के साथ प्रधानमंत्री विकसित भारत रोजगार योजना का आरंभ हुआ. यह रोजगार योजना सामान्य तौर पर सोचे जाने वाली रोजगार योजना से बहुत आगे बढ़कर पहली नौकरी पाने वाली युवा के सपनों को शक्ति देने वाली योजना है.
0: పీఎం వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అనేది మొదటిసారి ఉద్యోగాల్లో చేరుతున్న వారికి సాధికారత కల్పించడం, యువతకు పరిశ్రమలకు మధ్య ఒక వారధిని నిర్మించడం వంటిదని మోదీ తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఒడిశాలోని జార్సుగూడ జిల్లాలోని లఖన్పూర్లో 25,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. దేశంలో వాణిజ్య బొగ్గు నుండి అమోనియం నైట్రేట్ ఉత్పత్తి చేసే మొట్టమొదటి కేంద్రంగా ఈ ప్రాజెక్ట్ నిలుస్తుందని బొగ్గు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ BHEL, కోల్ ఇండియా లిమిటెడ్ CIL సంయుక్త సంస్థ అయిన భారత్ కోల్ గ్యాసిఫికేషన్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును అభివృద్ది చేస్తోంది. భారతదేశ దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 2014లో 46,000 కోట్ల ఉండగా గత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 1,78,000 కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన భారతీయ రక్షణ పరికరాలను ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా 2014కు ముందు కేవలం 1,000 కోట్లుగా ఉన్న రక్షణ ఎగుమతులు ఇప్పుడు దాదాపు 40,000 కోట్లకు పెరిగాయని మంత్రి పేర్కొన్నారు. నాగ్పూర్లోని అంబాజారీలో ఉన్న యంత్ర ఇండియా లిమిటెడ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 10,000 టన్నుల సామర్థ్యం కలిగిన అత్యాధునికమైన అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్ కు రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ప్రధాన రక్షణ పరికరాలు తరచుగా అందరి దృష్టిని ఆకర్షించినప్పటికీ యుద్ద ఆయుధాల సామర్థ్యాన్ని, పనితీరును మెరుగుపరచడంలో వాటిలో ఉపయోగించే చిన్న విడిభాగాలు కూడా అంతే కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.
2: 2014 में हमारा डोमेस्टिक डिफेंस प्रोडक्शन मात्र 46,000 करोड़ था, लेकिन आज भारत फाइनेंशियल ईयर यानी 2025-26 का डाटा देखें तो वह अब बढ़कर रिकॉर्ड 1,78,000 करोड़ रुपए से अधिक का हो चुका है. इसके अलावा 2014 के समय भारत का जो डिफेंस एक्सपोर्ट था वह अप्रोक्सीमेटली 1,000 करोड़ था. इस समय हम अप्रोक्सीमेटली 40,000 करोड़ रुपए का हम आज एक्सपोर्ट कर रहे हैं. यह केवल आंकड़ों की वृद्धि नहीं है बल्कि आप सबके सामर्थ्य की वृद्धि है.
0: హైదరాబాద్లోని బాపుఘాట్ సమీపంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టును అభివృద్ది చేసేందుకు మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ MRDCకి రక్షణ శాఖ అనుమతినిచ్చింది. గోల్కొండలోని ఆర్టిలరీ సెంటర్లో ఉన్న రక్షణ శాఖ భూమిని దీనికోసం వినియోగించుకునేందుకు అనుమతినిచ్చినట్లు ఆ శాఖ తెలిపింది. హైదరాబాద్లోని బాపుఘాట్ వద్ద ప్రతిష్టాత్మక గాంధీ సరోవర్ ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వానికి అనుమతినిచ్చేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మ, సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్లతో కలిసి ఈరోజు మేఘాలయలోని రిబోయ్ జిల్లాలో బోయిరింగ్బుంగ్లో ఈశాన్య ప్రాంతంలోనే అతిపెద్ద సేంద్రియ సుగంధ ద్రవ్యాల శుద్ది కర్మాగారాన్ని ప్రారంభించారు. సుమారు 32 కోట్ల రూపాయల పెట్టుబడితో అభివృద్ది చేసిన ఈ యూనిట్ అల్లం, పసుపు, నల్ల మిరియాలు, మిరపకాయలతో సహా 10,000 మెట్రిక్ టన్నులకు పైగా సేంద్రియ సుగంధ ద్రవ్యాలను శుద్ది చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి మాట్లాడుతూ 2024లో జియోటాక్ పొందిన లకాడాంగ్ పసుపుతో సహా నాణ్యమైన సేంద్రియ ఉత్పత్తులలో మేఘాలయకున్న ప్రాముఖ్యతను ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వం 2026-27 విద్యా సంవత్సరానికి ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఎల్బీ స్టేడియంలో యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి దాదాపు 15,000 మంది సంక్షేమ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ కిట్లను పంపిణీ చేశారు. దీంతో పాటు విద్యా సంస్థలను మాదక ద్రవ్యరహితంగా ఉంచాలని గవర్నర్ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విద్య కోసం బడ్జెట్లో అధికంగా నిధులు కేటాయించామని తెలిపారు.
3: మీరు క్రీడలా, చదువుతారా, డాక్టర్లా, లాయర్లా, మీకు ఏం కావాలన్నా సంపూర్ణమైన మద్దతు ఇచ్చే బాధ్యత నాది. మీకు బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్సే కాదు, భవిష్యత్తులో రవాణా సౌకర్యాలను కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా.
0: గత 12 ఏళ్లలో దేశం తన ఆలోచన విధానంలో గొప్ప మార్పును చూసిందని, విశ్వాసం, అభివృద్ది, ప్రజా సంక్షేమంతో కూడిన సుపరిపాలనా విధానం వైపు అడుగులు వేసిందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. గాంధీనగర్లో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సమ్మేళనంలో ప్రసంగిస్తూ మంత్రి, పేద వర్గాలకు కీలకమైన వనరులను నేరుగా అందించే బాధ్యతను ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసిందని చెప్పారు.
4: पिछले दिनों जो घटनाएं घटी हैं, मैंने पहले भी अभी जवाब दिया है, गुजरात के वन मंत्री और सरकार पूरी तरीके से संवेदनशील होकर के कार्य कर रही है और उसपे हम लोगों ने नियंत्रण भी किया है. यहाँ पर दुनिया के अफ्रीकन देशों में लॉयम की संख्या कम हो रही है, हमने एस्टिमेशन भी किया था, वो संख्या भी बड़ी है और मैं भी कुछ दिनों पहले लॉयम डे पे वहाँ गया था, समीक्षा करी है और हम संवेदनशीलता के साथ उसको पूरा कर.
0: 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సాగే ప్రయాణానికి ప్రభుత్వం ప్రస్తుత విజయాలు పటిష్టమైన పునాదిని వేశాయని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి హర్ష సంఘ్వీ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ రంగ వృద్దిని వేగవంతం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా ఎస్టీపీఐ నెట్వర్క్ను టైర్ 2, టైర్ 3 నగరాలకు విస్తరించారని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. బీహార్లోని పాట్నాలో ఎస్టీపీఐ కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో రాష్టంలో ఐటీ వ్యవస్థను అభివృద్ది చేయడంపై చర్చించామని తెలిపారు. బీహార్లో ఐటీ రంగవృద్దిని ప్రోత్సహించడంలో ఉప ముఖ్యమంత్రి సామరాట్ చౌదరి చేస్తున్న కృషిని వైష్ణవ్ అభినందించారు. యువతకు అపూర్వమైన అవకాశాలు కల్పించడమే వికసిత్ భారత్ ప్రధాన లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర యువజన వ్యవహారాల మంత్రి మన్సుఖ్ మాండవీయ రాసిన ఒక వ్యాసాన్ని సోషల్ మీడియాలో ప్రధానమంత్రి పంచుకుంటూ, ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన భారీ స్థాయిలో ఉద్యోగ కల్పనకు, పరివర్తనకు దోహదపడుతుందని పేర్కొన్నారు. జాతీయ మహిళా కమిషన్ అన్ని రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సలహా జారీ చేసింది. కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టం 2013 పోస్ట్ చట్టం కింద సమగ్ర చర్యలను తక్షణమే సమర్థవంతంగా అమలు చేయాలని పిలుపునిచ్చింది. రాష్ట ప్రభుత్వాలు, జిల్లా పరిపాలనలు తక్షణ చర్యల కోసం 18 సూచనలను ఈ అడ్వైజరీ సిఫార్సు చేస్తుందని కమిషన్ తెలిపింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో జూన్ 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ సజావుగా సాగేందుకు మల్కేజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో కఠిన ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన కింద 2,400 కోట్ల రూపాయల విలువైన ప్రోత్సాహకాలను విడుదల చేశారు. దేశీయ రక్షణ రంగ ఉత్పత్తి 46,000 కోట్ల నుండి రికార్డు స్థాయిలో 1,78,000 కోట్లకు పైగా పెరిగిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా సాగే ప్రయాణానికి ప్రస్తుత విజయాలు పటిష్టమైన పునాదిని వేశాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ రంగ వృద్దిని వేగవంతం చేసేందుకు ఎస్టీపీఐ నెట్వర్క్ను 2, టైర్ 3 నగరాలకు విస్తరించామని కేంద్ర సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:15. ఇప్పుడు వినండి పంట పొలాలు.
1: పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం. రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి పంట పొలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పంట పొలాలు కార్యక్రమంలో ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఉద్యాన పంటల ప్రణాళిక గురించి బాల్కొండ డివిజనల్ ఉద్యాన అధికారి రుద్ర వినాయక్ గారు అందించే వివరాలు వింటారు. ముందుగా వాతావరణ వివరాలు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం జిల్లాలో అతి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 38 నుండి 40 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 28 నుండి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 41 నుండి 54%, మధ్యాహ్నం 36 నుండి 48% మధ్య ఉండవచ్చు. వాయువ్య దిశ నుండి గాలులు సరాసరి గంటకు 3 నుండి 22 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వాతావరణ వివరాలు విన్నారు. ఇప్పుడు మార్కెట్ ధరలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వారు తెలియజేసిన మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి. కొమ్ము రకం పసుపు క్వింటాలు 1 ఇంటికి గరిష్ట ధర 13,889 రూపాయలు, కనిష్ట ధర 8,800 రూపాయలు, మోడల్ ధర 12,700 రూపాయలు. గోళా రకం పసుపు గరిష్ట ధర 12,359 రూపాయలు, కనిష్ట ధర 9,200 రూపాయలు, మోడల్ ధర 10,800 రూపాయలు. పసుపు పొడి గరిష్ట ధర 9,339 రూపాయలు,

0: రూపాయలు, కనిష్ట ధర 6500 రూపాయలు, మోడల్ ధర 7011 రూపాయలు. నువ్వులు తెల్లవి గరిష్ట ధర 11242 రూపాయలు, కనిష్ట ధర 10892 రూపాయలు, మోడల్ ధర 11889 రూపాయలు. ఆమ్చూర్ గరిష్ట ధర 35700 రూపాయలు, కనిష్ట ధర 8000 రూపాయలు, మోడల్ ధర 22000 రూపాయలు. కందులు గరిష్ట ధర 8000 రూపాయలు, మోడల్ ధర కనిష్ట ధరలు కూడా 8000 రూపాయలు. మార్కెట్ ధరలు విన్నారు.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी 20 जून को हुगली पश्चिम बंगाल से प्रधानमंत्री किसान सम्मान निधि की 23वीं किश्त जारी करेंगे. इसके तहत 9 करोड़ 44 लाख से अधिक किसानों के खातों में 18,880 करोड़ रुपए से अधिक की सम्मान राशि सीधे हस्तांतरित की जाएगी. पीएम किसान की इस किश्त के साथ ही किसानों को हस्तांतरित कुल राशि 4,46,000 करोड़ रुपए से अधिक हो जाएगी, जो करोड़ों किसान परिवारों को आर्थिक संबल प्रदान कर रही है.

0: కార్యక్రమంలో ఇప్పుడు ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఉద్యాన పంటల ప్రణాళిక గురించి బాల్కొండ డివిజనల్ ఉద్యాన అధికారి రుద్ర వినాయక్ గారు అందించే వివరాలు వింటారు.
1: రైతన్నలకు, అక్కలకు నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ప్రస్తుత ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఉద్యాన పంటల ప్రణాళిక గురించి చర్చించుకుందాం. వ్యవసాయంలో నీరు అనేది అత్యంత కీలక వనరు. ఆ నీరు అందించే ఋతుపవనాలు ఇప్పటికే ఆలస్యమైన విషయం అందరికీ తెలిసిందే. భారత వాతావరణ శాఖ జారీ చేసినటువంటి ఋతుపవన కాలానికి సంబంధించిన వర్షపాత సంభావ్యత పటాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో సమాన వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపించడం లేదు. దీర్ఘకాల సగటునతో పోల్చినప్పుడు రాష్ట్రంలోని మధ్య జిల్లాలతో సాధారణం మరియు సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉండగా, ఉత్తర మరియు దక్షిణ జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే ధోరణి కనిపిస్తుంది. మొత్తం మీద రాష్ట్రంలో నైరుతి ఋతుపవన కాలంలో సాధారణం నుండి సమీప స్థాయిలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత జూన్ నెలలో ముఖ్యంగా నైరుతి ఋతుపవనాల ప్రారంభ దశలో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం నుండి సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేయబడింది. ఇది వర్షాకాలం పంటల విత్తనాల కార్యక్రమాలకు అనుకూల పరిస్థితులను కల్పించవచ్చు. అయితే జూలై మరియు ఆగస్టు నెలలో వర్షపాతం పంపిణీలో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండటంతో పంటల పెరుగుదల మరియు నీళ్ళలో తేమ లభ్యతపై ప్రభావం చూపవచ్చు. అధిక తీవ్రత గల వర్షాలు మరియు మధ్య మధ్యలో దీర్ఘకాల పొడి విరామాలు ఏర్పడే అవకాశం ఉండటంతో ముఖ్యంగా వర్షాధార వ్యవసాయ ప్రాంతాలలో నీటి ఒత్తిడి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. వర్షపాతం స్వల్ప వ్యవధిలో అధిక తీవ్రత కురిసే అవకాశం ఉండడంతో భూగర్భ జలాల పునరుద్ధరణ మరియు నీటి నిల్వలకు ఉపయోగపడకుండా ఉపరితల ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. అదనంగా ప్రధాన ఋతుపవన మండలం మరియు కృష్ణా గోదావరి నదుల ఎగువ పరివాహక ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైతే జలాశయాలకు నీటి ప్రవాహాలు తగ్గే అవకాశం ఉంది. ఇది సాగునీటి లభ్యతపై ప్రభావం చూపవచ్చు. కావున రైతులు, ముఖ్యంగా ఇదివరకే సాగునీరు తక్కువగా ఉన్న ఉద్యాన రైతులు పంట లేదా ఆర్థికంగా నష్టపోకుండా పంటల ప్రణాళిక చేసుకోవడం అత్యంత అవసరం. మరి ఈ ఎల్నినో అంటే ఏమిటి? ఎల్నినో అనేది మధ్య మరియు తూర్పు పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం వల్ల ఏర్పడే వాతావరణ ప్రకృతి దుష్పరిణామం. ఈ పరిస్థితి భారతదేశ నైరుతి ఋతుపవనాలపై ప్రభావం చూపి ఈ పరిస్థితులను దారితీయవచ్చు. అవేంటంటే ఋతుపవనాల ప్రారంభంలో జాప్యం, సాధారణం కంటే తక్కువ వర్షపాతం, దీర్ఘకాలిక వర్షాభావ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలు మరియు వడగాలుల తీవ్రత పెరగడం, పంటలలో తేమ ఒత్తిడి, జలాశయాలు, చెరువులు మరియు బోర్వెల్ లాంటి వాటిలో నీటి లభ్యత తగ్గుదల. తెలంగాణ రాష్ట్రంలో ఎల్నినో పరిస్థితులు సాధారణంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలను పెంచుతాయి. దీనివల్ల ప్రధానంగా మామిడి, నిమ్మజాతి పంటలు, జామ, కూరగాయ పంటలు, పసుపు, మిరప, ఆయిల్ పామ్, పూల పంటలు మరియు తోటల పంటల ఉత్పాదకపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. అందువల్ల రైతులు ఖచ్చితంగా తగిన నివారణ మరియు నిర్వహణ చర్యలు ముందస్తుగా చేపట్టడం అత్యంత అవసరం. మరి ఈ ఎల్నినో పరిస్థితి నిర్వహణ పద్ధతులు చూసుకున్నట్లయితే మనం పంటల అవశేషాలు, ఉదాహరణకి ఎండుగడ్డి లాంటిది లేదా పాలిథిన్ మల్చింగ్ పద్ధతిని ఉపయోగిస్తే మనం చాలా వరకు నీటిని పొదుపు చేయవచ్చు. వ్యవసాయ కుంటలు, వీటినే ఇంగ్లీష్లో ఫామ్ పాండ్స్ అని అంటారు. వీటిని మన తోటలలో లేదా పొలాలలో ఎక్కువ వర్షపాతం నమోదైనప్పుడు వృధాగా పోయే వర్షపు నీటిని ఒడిసిపట్టడానికి వీటిని నిర్మించుకోవచ్చు. తర్వాత రక్షణాత్మక నీటిపారుదల, దీనినే ప్రొటెక్టివ్ ఇరిగేషన్ అని అంటారు. వీటి షెడ్యూల్ని ఖచ్చితంగా అమలు చేయుట, కరువును తట్టుకునే పండ్లు లేదా కూరగాయల రకాలని విత్తుకోవడం. కూరగాయల పంటలలో నీటి అవసరానికి తగ్గించడానికి ఓపెన్ పోలినేటెడ్ రకాలు మరియు హైబ్రిడ్ రకాల సాగును 70-30 నిష్పత్తిలో ప్రోత్సహించాలి. రసం పీల్చే పురుగులు కానీ చీడపీడల నివారణకు క్రమానుగత కీటక పర్యవేక్షణ చేపట్టుట అత్యంత అవసరం. పట్టు పరిశ్రమ లేదా బహుళ పంటల సాగు లేదా సమీకృత వ్యవసాయ విధానాలను ఖచ్చితంగా రైతులు అలవాటు పరుచుకోవాలి. రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా జీవన ఎరువులు మరియు సేంద్రియ ఎరువుల వినియోగాన్ని ఎంత మేరకు వీలైతే అంతమేరకు ఎప్పటికప్పుడు పెంచుకోవాలి. నేలలో తేమ నిల్వ ఉండేందుకు, కలుపు మొక్కలు నియంత్రించేందుకు మరియు నేల ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడానికి వరి గడ్డి లేదా ఎండిన గడ్డి లేదా పంట అవశేషాలను హెక్టారుకు 7-10 టన్నుల చొప్పున సేంద్రియ మల్చింగ్ విధానంలో ఉపయోగించాలి. పంటల పెరుగుదల, పుష్పించే దశ లేదా కాత దశలో, దిగుబడి దశలో ప్రాణాధార లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ను ఖచ్చితంగా రైతులు అవలంబించాల్సిన అవసరం అయితే ఎంతగానో ఉంది. నీటి లభ్యత పరిమితంగా ఉన్న పరిస్థితులలో ప్రత్యామ్నాయ గాడి సేద్య పద్ధతి, వీటినే ఆల్టర్నేట్ ఫర్రో ఇరిగేషన్ అని అంటారు, ఈ పద్ధతిని అమలు చేసి నీటి వినియోగ సామర్థ్యాన్ని ఖచ్చితంగా రైతులు పెంచాలి. కూరగాయలు మరియు పండ్ల తోటలలో మొక్కల ప్రారంభ దశలో మరియు ఒత్తిడి పరిస్థితులను తట్టుకునే శక్తి పెంపొందించుటకు పంట స్థాపన తర్వాత 30 నుండి ప్రారంభించి 3/19 నీటిలో కరిగే ఎరువును లీటరు నీటికి 5-7 గ్రాములు చొప్పున కలిపి 2 ఆకులపై పిచికారీ చేయాలి. సమగ్ర కీటక నిర్వహణ పద్ధతులను అవలంబించి వాటితో పాటు వెటిసీలియం, మెటరైజియం వంటి సూక్ష్మజీవ కీటకనాశనలు లేదా ట్రైకోడర్మా, సూడోమానాస్ వంటి జీవ ఉత్పత్తులు మరియు వేప నూనె, కానుగ నూనె వంటి వృక్షాధార కీటకనాశనను వినియోగించడం మొదలుపెట్టాలి. నేల ఆరోగ్యం మరియు సారవంతత మెరుగుదలకు తెలంగాణ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లేదా నేషనల్ సీడ్ కార్పొరేషన్ ద్వారా సరఫరా చేయబడుతున్న దయించ, సన్హెంప్, పిల్లి పెసర తదితర పచ్చి రొట్ట విత్తనాలను వినియోగాన్ని ఎప్పటికప్పుడు రైతులు ఎక్కువ చేస్తూ ఉండాలి. ముందుగా చెప్పినట్టు నీటి ఎద్దడిని తట్టుకునే కూరగాయలు లేదా పండ్ల రకాలని మనం ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను అనుకూలమైన ఓపెన్ పాలినేటెడ్ లేదా కరువును తట్టుకునే కూరగాయల రకాలు మనం చూసినట్లయితే, టమాటా పంటలో సాహో, అర్క రక్షక్ లేదా పూసా రూబీ వంటి రకాలు మనకి నీటి ఎద్దడిని తట్టుకొని మంచి దిగుబడిని ఇస్తాయి. వంకాయలో మనం చూసుకున్నట్టయితే మంజరి, ఉత్కర్ష్, అర్క నీల్కాంత్, పూసా పర్పుల్ క్లస్టర్ వంటి రకాలు. బెండకాయలో మనం చూసుకున్నట్టయితే అర్క అనామిక, పూసా సవాని లేదా VBH 111 అనే రకాలు మనం వాడుకున్నట్లయితే అతి ఖచ్చితంగా మంచి దిగుబడితో నీటి ఎత్తడి ఉన్నప్పుడు కూడా తీసుకోవచ్చు. ఇకపోతే తీగజాతి పంటలైనటువంటి కాకరకాయలో అర్క హరిత్ లేదా పూసా విశేష్, సోరకాయలో పూసా నవీన్ లేదా అర్క బాహర్, బీరకాయలో అర్క సుమిత్ లేదా పూసా నాజ్దార్, పొట్లకాయలో వివిధ లోకల్ వెరైటీసు, దోసకాయలో మాలిని, మనం మిరపలో చూసుకున్నట్టయితే అర్క మేఘన, LCA 625, పూసా జ్వాల, OP 1C1 లాంటి రకాలు మనం ఉపయోగించుకున్నట్లయితే నీటి ఎద్దడి ఉన్నా కూడా మంచి దిగుబడి సాధించి నష్టాలను మనం తగ్గించుకోవచ్చు. ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి కరువు పరిస్థితులను తట్టుకునే మరియు సాగుకు అనుకూలమైన పండ్ల రకాలను మనం చూసుకున్నట్లయితే మామిడిలో బంగినపల్లి, కేసర్, నీలం, తోతాపరి, దశేరి, అమరాపల్లి వంటి రకాలు ఉన్నాయి. జామలో అలహాబాద్ సఫేద్, లక్నో 49, అర్క అమూల్య, అర్క కిరణ్ లాంటి రకాలైతే ఉన్నాయి. దానిమ్మలో మనం చూసుకున్నట్టయితే భగ్వా రకం, గణేష్ రకం, మృదుల రకాలు నీటి ఎద్దడిని తట్టుకుని దిగుబడిని ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి. తర్వాత సీతాఫలంలో మనం చూసుకున్నట్టయితే బాలానగర్ వెరైటీ, అర్క సహన్ రకం, మమ్మోత్ లాంటి రకాలు మనకి నీటి ఎద్దడిని తట్టుకొని మంచి దిగుబడిని అందిస్తాయి. ఇకపోతే సపోటల్లో మనం చూసుకున్నట్టయితే కాళీపత్తి రకము, రేగులో మనం చూసుకున్నట్టయితే గోలా సేబ్ ఉమ్రాన్ లేదా లాల్ సుందరి, నల్ల రేగడిలో మనం చూసుకున్నట్టయితే గోమా ప్రియాంక, నరేంద్ర జామున్ లేదా సిహైఎస్హెచ్ J42, డ్రాగన్ ఫ్రూట్ పంటలో మనం చూసుకున్నట్లయితే పింక్ ఫ్లెష్డ్ గువ్వమున్న రకాలను మనం ఎంచుకోవచ్చు. ఇకపోతే ఉసిరిలో మనం చూసుకుంటే కృష్ణ, కాంచన్, చకాయా లాంటి వెరైటీలు మనకు ఎంతో అనుకూలంగా. తర్వాత బొప్పాయిలో మనం చూసుకున్నట్టయితే తైవాన్, రెడ్లింటి లాంటి రకాలు నీటి ఎద్దడిని తట్టుకొని చాలా సమృద్ధిగా దిగుబడిని అందిస్తాయి. తెలంగాణ ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా భారత ప్రభుత్వ పథకమైనటువంటి సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకంలో భాగంగా కూరగాయలు, పండ్లు, పూలు, సుగంధ ద్రవ్యాలు, షీర్నిట్టు, తర్వాత ఇంకుడు గుంతలు నిర్మించుకోవడానికి వివిధ రకాలైన సబ్సిడీ అందిస్తుంది. పంట సాగులో చూసుకున్నట్లయితే పంటను అనుగుణంగా మనకు వివిధ సబ్సిడీలు ఉన్నాయి. ముఖ్యంగా మామిడి పంట సాగు చేసుకున్నట్టయితే ఎకరానికి 19,000 రూపాయలు రైతుకు సబ్సిడీ రూపంలో అందిస్తుంది ఉద్యాన శాఖ. ఇకపోతే కూరగాయలు సాగు చేసే రైతులకు ఎకరానికి 9,600 రూపాయలు, పూలు సాగు చేసే రైతులకు ఎకరానికి 8,000 రూపాయలు, తర్వాత మల్చింగ్ విధానంలో ప్లాస్టిక్ మల్చింగ్ వాడుకునే రైతులకు ఎకరానికి 8,000 రూపాయలు, 20x3 స్క్వేర్ మీటర్లలో ఇంకుడు గుంతులు నిర్మించుకునే రైతులకు 90,000 రూపాయలు సబ్సిడీలో ఉద్యాన శాఖ అందిస్తుంది. ఇకపోతే మనకు సాగునీటిని అత్యంత పొదుపుగా వాడుకునేందుకు రైతు చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం ఏంటంటే సూక్ష్మ సేద్య పద్ధతి. ఈ కరువు మరియు వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనుటకు సూక్ష్మ సేద్య పద్ధతులు, వీటినే ఇంగ్లీష్లో మైక్రో ఇరిగేషన్ సిస్టమ్స్ అని కూడా అంటారు, వీటి విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. ఈ కరువు మరియు వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనుటకు సూక్ష్మ సేద్య పద్ధతులు, వీటినే ఇంగ్లీష్లో మైక్రో ఇరిగేషన్ సిస్టమ్స్ అని కూడా అంటారు, వీటిలో భాగంగా సూక్ష్మ సేద్య పరికరాలు, స్ప్రింక్లర్ పరికరాలు విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో సుమారు 11.11 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సూక్ష్మ సేద్య పద్ధతుల పరిధిలో తీసుకురాబడింది. మైక్రో ఇరిగేషన్లో భాగంగా బిందు సేద్య పద్ధతిలో నీటిని నేరుగా మొక్కల వేర్ల ప్రాంతానికి అందించడం వల్ల నీటి వృధా తగ్గి నీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. సాంప్రదాయ నీటిపారుదల పద్ధతులతో పోలిస్తే సూక్ష్మ నీటిపారుదల ద్వారా నీరు, ఎరువులు, శ్రమ మరియు శక్తి ఆదా అవడంతో పాటు దిగుబడులు పెరిగి రైతుల ఆదాయం కూడా మెరుగుపడుతుంది. 1 కిలో వరి పండించ

0: చడానికి సుమారుగా 2500 నుండి 5000 లీటర్ల వరకు నీరు అవసరమవుతుంది. అయితే సూక్ష్మ సేద్య పద్ధతిలో పండించే పండ్లు లేదా కూరగాయల వంటి ఉద్యాన పంటలకు 1 కిలో ఉత్పత్తికి కేవలం 180 నుండి 1800 లీటర్ల నీటిని మాత్రమే అవసరమవుతుంది. సాధారణంగా 1 ఎకరం వరికి వినియోగించే నీటితో సూక్ష్మ నీటి పారుదల కింద సుమారు 2 నుండి 5 ఎకరాల ఉద్యాన పంటలను సాగు చేయవచ్చు. నీటి సామర్థ్యాన్ని వాటి వినియోగాన్ని ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్రంలోనూ సూక్ష్మ నీటి పారుదల పథకానికి ఈ విధంగా సబ్సిడీ అందజేయబడుతుంది. బిందు సేద్య పద్ధతులు, ఇందులోనే మనం డ్రిప్ ఇరిగేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ రైతులకు 90% రాయితీతో, చిన్న మరియు సన్నకారు రైతులు, బీసీ కావచ్చు, ఓపెన్ క్యాస్ట్ కావచ్చు, చిన్న మరియు సన్నకారు రైతులు అంటే 5 ఎకరాల కంటే తక్కువగా ఉన్న రైతులకు 80% సబ్సిడీలో, ఇతర రైతులందరికీ 70% రాయితీలలో బిందు సేద్య పరికరాలు అందించబడతాయి. ఇక తుంపర సేద్యం, దీనినే స్ప్రింక్లర్ ఇరిగేషన్ అంటారు. అన్ని వర్గాల రైతులకు 65% రాయితీతో ఈ పరికరాలన్నింటివి అందించబడుతుంది. ఇప్పటి వరకు అందించిన సూచనలు పాటించి ప్రభుత్వం ఉద్యాన శాఖ నుండి అందిస్తున్న సబ్సిడీలు వినియోగించుకొని ఈ ఎల్నీనో పరిస్థితిని అధిగమించి రైతులందరూ మంచి లాభాలను పొందాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై జవాన్, జై కిసాన్, జై హింద్.
1: ఇంతవరకు మీరు ఎల్నీనో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఉద్యాన పంటల ప్రణాళిక గురించి బాల్కొండ డివిజనల్ ఉద్యాన అధికారి రుద్ర వినాయక్ గారు అందించిన వివరాలు విన్నారు.

0: జానపద గేయం విన్నారు కదా. ఇప్పుడు యాపిల్ బేర్ సాగులో చేపట్టవలసిన చర్యల గురించి కొన్ని వివరాలు వింటారు.
1: యాపిల్ బేర్ను తైవాన్ యాపిల్ అని కూడా పిలుస్తారు. యాపిల్ బేర్ ఒక థాయిలాండ్ రేగు రకం. ఇది ఉత్తర భారతదేశంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతోంది. ఈ మధ్యకాలంలో మన రాష్ట్రంలో కూడా ఈ పంటను సాగు చేయటానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. యాపిల్ బేర్ వర్షాధారంగానూ ఆరుతడుల ద్వారా కూడా సాగు చేయవచ్చు. బీడు భూములు కూడా ఈ పంట సాగుకు అనుకూలమైనవి. ఇది సాధారణంగా చూడటానికి రేగు రకాల కన్నా పెద్దగా ఆకుపచ్చ వర్ణంలో ఉండి తీపితనం కలిగి ఉంటుంది. యాపిల్ బేర్ నాటిన తర్వాత 6 నుండి 8 నెలలకే కాపుకు వస్తుంది. సరైనటువంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే సంవత్సరానికి 2 సార్లు కూడా పంటను తీసుకోవచ్చు. మొదటి సంవత్సరం చెట్టుకి సరాసరి 20 నుండి 25 కిలోల దిగుబడి వస్తుంది. ఆ తరువాత సంవత్సరాల నుండి చెట్టుకి 50 నుండి 100 కిలోల వరకు దిగుబడిని పొందవచ్చు. ఈ యాపిల్ బేర్కి ముళ్లు ఉండవు కాబట్టి కోతలకి అనువుగా ఉంటుంది. ఇది స్వతహాగా వ్యాధి నిరోధక శక్తిని కలిగి 40 సంవత్సరాల దాకా దిగుబడినివ్వగలదు. ధర పరంగా చూస్తే సాంప్రదాయ రేగు కన్నా ఎక్కువ ధరను రైతులు పొందవచ్చు. ఒక యాపిల్ బేర్ పండు 50 నుండి 200 గ్రాముల బరువుండి ఎక్కువ రోజులు నిలవ ఉండే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ యాపిల్ బేర్ అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. సముద్ర మట్టం నుండి 1000 మీటర్ల ఎత్తు వరకు ఉన్న భూముల్లో బాగా పెరుగుతుంది. తీవ్రమైన చలిని అధిక ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది. వాతావరణంలో తేమ ఎక్కువైన కొద్దీ దీని పెరుగుదలకు ఆటంకం కలుగుతుంది. కాబట్టి గాల్లో తేమ తక్కువ గల ప్రాంతాలు ఈ సాగుకి అనుకూలమైనవి. మెట్ట పరిస్థితులను కూడా తట్టుకునే శక్తి దీనికి ఉంది. ఇక యాపిల్ బేర్ను మొగ్గంట్ల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. ఆ మొగ్గంట్లను మట్టి, పశువుల ఎరువు, ఇసుక వీటిని 1:1:1 నిష్పత్తిలో పాలిథిన్ సంచుల్లో నాటుకోవాలి. నాటిన 1 నుండి 2 నెలల్లో మొగ్గంట్లను ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. దీనికి బాగా దుక్కి చేసిన నేలలో 60x60x60 సెంటీమీటర్ల గుంతలను తవ్వుకోవాలి. ఆ తవ్విన గుంతల్లో మగ్గిన పశువుల ఎరువును 1 కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, చెదల నుండి రక్షణగా 50 గ్రాముల హెప్టాక్లోర్ మందుని మెత్తని మట్టితో కలిపి గోతులను పూడ్చుకోవాలి. తర్వాత మొగ్గంట్లను గుంతల మధ్యలో అంటుభాగం భూమి పైకి ఉండేలా నాటుకోవాలి. జనవరి నుండి ఫిబ్రవరి వరకు నాటడానికి అనువైనటువంటి సమయం. ఇక వర్షాధారంగా పండించే తోటల్లో మొక్కకు మొక్కకు మధ్య 6 మీటర్లు, వరుసల మధ్య దూరం 6 మీటర్లు ఉండేలా చూసుకోవాలి. అదే నీటి వసతి ఉన్న తోటల్లో మొక్కకు మొక్కకు మధ్య 8 మీటర్లు, వరుసల మధ్య దూరం 8 మీటర్లు ఉండేలా చూసుకోవాలి. వర్షాధారంగా సాగు చేసేటప్పుడు మొదటి 23 సంవత్సరాలు పిచ్చరు పద్ధతిలో నీళ్లు పెట్టుకోవాలి. అంటే కుండ పద్ధతిలో నీళ్లు పెట్టుకోవాలి. ఈ పద్ధతిలో 20 లీటర్ల నీళ్లు పట్టే మట్టి కుండలు లేదా కడవలను డ్రిప్ సర్కిల్లో భూమిలో పాతిపెట్టాలి. ఈ విధంగా కుండలను ప్రతి చెట్టుకు అమర్చాలి. కుండకు కింది భాగంలో రంధ్రం చేసి ఆ రంధ్రంలో గుడ్డ ఒత్తిని పెట్టి కుండ నిండా నీళ్లు పోసి నీళ్లు ఆవిరి కాకుండా పైన మూత పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల తక్కువ నీళ్లతో తక్కువ ఖర్చుతో ఎక్కువ చెట్లను బతికించవచ్చు. నీళ్ల వసతి ఉన్నప్పుడు డ్రిప్ విధానంలో నీళ్లను పారించడం ద్వారా 50 నుండి 60% నీళ్లు ఆదా అవుతాయి. అంతేకాకుండా 20 నుండి 30% ఎరువులు కూడా ఆదా అవుతాయి. పూత దశలో ఉన్నప్పుడు నీళ్లు ఎక్కువగా పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల పూత రాలిపోతుంది. కాయలు పెరిగే దశలో నీళ్ల వసతి బాగా కల్పించాలి. ఇక కాండం నీటారుగా పెరిగేందుకు 4 వైపులా కర్రలను పాతి ఊతమిచ్చి 1 మీటర్ పెరిగిన తర్వాత 4-5 కొమ్మలు 4 వైపులా పెరిగేలా చూడాలి. పెరిగిన చెట్లను ప్రతి సంవత్సరం తప్పకుండా ఏప్రిల్ నెలలో కత్తిరింపు చేసుకోవాలి. ప్రతి కొమ్మకు 15 నుండి 20 కణుపులను ఉంచి కత్తిరించాలి. కత్తిరింపు

0: నత్రజని, భాస్వరం, పొటాష్ వీటిని నత్రజనిలో సగం, భాస్వరం మొత్తం, పొటాష్ మొత్తం వీటిని కత్తిరించిన వెంటనే పాదుల్లో వేసి మట్టిని తిరగొట్టాలి. మిగిలిన సగం నత్రజనిని కత్తిరింపు అయిన తర్వాత 3 నెలల తర్వాత వేసుకోవాలి. ఇక ఫెర్టిగేషన్ అంటే శాస్త్రవేత్తలు సిఫారసు చేసిన విధంగా ఎరువులను డ్రిప్పు పద్ధతిలో వివిధ దశల్లో పంపించాలి. దీనివల్ల ఎరువులు వృధా అవ్వకుండా మొక్కకు తగిన పాళ్లలో పోషకాలు అందుతాయి. ఫెర్టిగేషన్ విధానంలో ఎరువులు ఇచ్చేటప్పుడు నీళ్లలో కరిగే ఎరువులను వాడుకోవాలి. ఇచ్చే ఎరువును పంట కాలంలో విభజించుకొని వారానికి లేదా 10 రోజులకు ఒకసారి అవసరాన్ని బట్టి నీళ్ల ద్వారా పంపించాలి. దీనికోసం ముందుగా 1 గంట డ్రిప్ ద్వారా నీళ్లను పారించి తర్వాత ఎరువులను డ్రిప్ ద్వారా పంపించాలి. తర్వాత మళ్లీ 1 అరగంట నీళ్లను డ్రిప్ ద్వారా పంపించాలి. ఈ ఫెర్టిగేషన్ ద్వారా ఎరువులు ఆదా అవడమే కాకుండా మంచి నాణ్యమైన పండ్లు, అధిక దిగుబడులని పొందవచ్చు. సమగ్ర ఎరువుల యాజమాన్యంలో భాగంగా సిఫారసు చేసిన ఎరువుల్లో 50% సేంద్రియ ఎరువుల రూపంలో ఇస్తూ మిగతా 50% వేప చెక్క, పశువుల ఎరువు, జీవన ఎరువులైన అజిటోబ్యాక్టరు, ఫాస్ఫోబ్యాక్టీరియా 100 గ్రాములు చెట్టుకు వేయటం ద్వారా మంచి దిగుబడి వస్తుంది. ఇక లెగ్యూమ్ జాతి పంటలైనటువంటి బొబ్బర్లు, పెసర్లు, వేరుశెనగలు, అలసంద ఇలాంటి పంటలను అంతర పంటలుగా వర్షాధారంతో పండించవచ్చు. నీళ్ల వసతి ఉన్నటువంటి భూముల్లో కూరగాయ పంటలను కూడా అంతర పంటలుగా వేసుకోవచ్చు. ఈ యాపిల్ బేర్ చెట్లు జూన్ జూలైలో పూతకు వచ్చి నవంబర్ డిసెంబర్లో కోతకి వస్తాయి. మొదటి సంవత్సరం చెట్టుకు 25 నుండి 30 కిలోల వరకు దిగుబడి వస్తుంది. ఆ తర్వాత సంవత్సరాల్లో రెట్టింపు దిగుబడులను రైతు సోదరులు సాధించవచ్చు. కాబట్టి ఈ యాపిల్ బేర్ సాగును గురించిన వివరాలను తెలుసుకుని రైతు సోదరులు మన జిల్లాలో కూడా సాగు చేసినట్లయితే తక్కువ నీటితో మంచి దిగుబడులను సాధించవచ్చు.
1: ఇంతవరకు మీరు యాపిల్ బేర్ సాగు గురించి కొన్ని వివరాలు విన్నారు. పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:45 కావస్తుంది. కాసేపట్లో వింటారు వికసిత్ భారత్, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.
3: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం మేనేజర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న నవీన్ కుమార్ బాసూరి గారు, నమస్కారం అండి.
4: నమస్కారం అండి.
3: నవీన్ కుమార్ గారు
4: చెప్పండి సార్.
3: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం అంటే PMFME, ఇది అసంఘటిత సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ రంగ నాణ్యత ప్రమాణాల అభివృద్ధి చేయటమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న బృహత్తర పథకం ఇది. అయితే ఈ పథకం గురించి దాని వివరాలు తెలియజేయండి.
4: తప్పకుండా అండి. సో ముందుగా మీరు చూసినట్లయితే PMFME ఆ పేరులోనే ఉంది, ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్. సో ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనార్గనైజ్డ్ సెక్టార్గా ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ వ్యవస్థలకి సంబంధించి ఆర్గనైజ్డ్ వేలో తీసుకెళ్లడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. తద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ చేసే వ్యాపారవేత్తలకు కానీ దానివల్ల ప్రభుత్వానికి కానీ GDPలో తోడ్పాటు అయ్యే అవకాశాన్ని అనేది ఈ స్కీమ్లో అందించడం జరుగుతుంది. సో ఈ స్కీమ్ వచ్చేసి 2020లో మొదలు పెట్టడం జరిగిందండి. సో ఈ స్కీమ్ ఇప్పటికీ 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటూ 6వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. ఈ స్కీమ్లో ముఖ్యంగా 4 కాంపోనెంట్లు ఉంటాయి. సో మొదటి కాంపోనెంట్ వచ్చేసి సీడ్ క్యాపిటల్ ఫండింగ్ అండి. ఇది ఫుడ్ ప్రాసెసింగ్లో రంగంలో ఉన్న వ్యాపారవేత్తలకి సపోర్ట్ చేయడమే కాకుండా ఆ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వ్యాపారవేత్తలు ఎవరైనా ఉన్నా వాళ్ళకి కూడా సపోర్ట్ చేయడానికి అనేది స్కీమ్ అనేది డిజైన్ చేయబడింది. ఇది స్కీమ్ పరంగా చెప్పడం కన్నా ఒక ఇండివిజువల్ వ్యక్తికి కానీ ఒక వ్యాపార రంగంలో ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి ముందుకు రావాలి అనుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి అందించబడిన మహత్తరమైన అవకాశం అండి. సో దీంట్లో కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ గురించి ముందు మాట్లాడదాం. సో కొత్తగా ఇప్పుడు మనకి గ్రామీణ ప్రాంతాల్లోనే 70-80% అనేది ఎక్కువగా ఫుడ్ ప్రాసెసింగ్ రిలేటెడ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ నుంచే రా మెటీరియల్స్ అనేవి మనకి అందుబాటులో ఉంటాయి.

0: కోసమని మొదటిగా అక్కడ ఫోకస్ చేసుకుంటే సీడ్ క్యాపిటల్ ఫండింగ్ అనేది ఇనీషియల్గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇవ్వడం జరుగుతుంది. వ్యాపారంలో ఏదో ఒకటి మొదలు పెడదాము అనే ఆలోచన నుంచి మొదలు పెట్టుకుంటే ఆ ఆలోచనకి ప్రభుత్వం ద్వారా తోడ్పాటు సహాయం అనేది 40,000 రూపాయలు అందించడం జరుగుతుంది. సో ఈ 40,000 రూపాయలు ఉపయోగించుకొని వాళ్లకున్న అనుభవం, అవైలబిలిటీ ఉన్న మెటీరియల్స్ ద్వారా చిన్న ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించిన యాక్టివిటీస్ ఏమైనా చేసుకోవచ్చు. దీంట్లో వాళ్ళు ముందుకు రాణించి ఇంకా ఫర్దర్గా వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేసుకోవాలి, పెద్ద మొత్తంలో ఇంకా పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళకి సెకండ్ కాంపోనెంట్లో 90% అనేది రుణ సదుపాయం అందించబడుతుంది. సో ఇది కాకుండా వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం 35% సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది. ఇది ఒక ఇండివిజువల్కి వచ్చేసి 10 లక్షల వరకు అంటే మించకుండా ఈ సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది. సో ఇదే ఒక గ్రూప్ కేటగిరీలో వచ్చేటప్పటికి, ఎందుకంటే గ్రూప్లో చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి కన్నా ఎక్కువ మంది ఉంటారు, ఒక సమూహంలో ఒక 10 మంది కానీ లేదా అంతకు మించి 100-300 వరకు కూడా ఉంటారు. మనకి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అని ఇలా చాలా రకాలైన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని అలాగే కొన్ని ఎంటిటీస్ అని ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి 3 కోట్ల వరకు కూడా సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది.
1: నవీన్ కుమార్ గారు, ఇప్పుడు మీ స్కీమ్స్ గురించి తెలియజేశారు, అయితే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఎటువంటి అర్హతలు ఉండాలి?
0: తప్పకుండా సాంబశీరావు గారు, ఈ స్కీమ్ని అర్హత పొందాలంటే మినిమం వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదండి. తను చదువుకొని తన వ్యాపార నిమిత్తంగా అవసరమయ్యే ఖర్చులను మినిమం చూసుకోగలిగితే సరిపోతుంది. వయస్సు వచ్చేటప్పటికీ మినిమంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. సో ఇవి మేజర్ అర్హతలు. అండ్ అలాగే రుణ సదుపాయం అనేది స్కీమ్లో అందించబడుతుంది కాబట్టి సో దానికి సంబంధించి వాళ్ళు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ సిబిల్ స్కోర్స్ అన్నీ బ్యాంక్ యొక్క రూల్స్కి అనుగుణంగా ఉన్నట్లయితే సరిపోతుంది.
1: ఇప్పుడు రుణం అనగానే ఏదన్నా షూరిటీ కావాలన్నట్లే బ్యాంక్స్ అడుగుతాయి, ఇది షూరిటీ ఇస్తేనే వాళ్ళకు రుణం అందుతుందా లేకపోయినా అందుతుందా?
0: ఈ స్కీమ్లో ఎవరైనా బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళకి బ్యాంకర్స్ నుంచి మొదటిగా అడిగే విషయం ఏంటంటే మీరు షూరిటీ ఏం పెడతారు, కొలెటరల్గా ఏమిస్తారు మాకు అంటారు. సో ఈ ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ఎంటర్ప్రెనర్షిప్ స్కీమ్ అనేది కొలెటరల్ ఫ్రీ లోన్స్ అనేవి దీంట్లో అందించడం జరుగుతుంది. సో అంటే ఎటువంటి కొలెటరల్ కూడా అప్ టు ద మినిమం బడ్జెట్ ఏదైతే ఉంటుందో అంతవరకు కూడా కొలెటరల్ ఫ్రీ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయబడతాయి.
1: ఇందులో మహిళలకి కానీ లేకపోతే కొత్తగా పరిశ్రమలు స్థాపించి ఈ స్కీమ్లో లబ్ధి పొందాలనుకునే వాళ్ళకి, వాళ్ళకి అకౌంట్స్ ఉండకపోవచ్చు, మేబీ సిబిల్ కూడా ఉండకపోవచ్చు, అటువంటి పరిస్థితుల్లో ఎలా వాళ్ళకి లోన్ ఇప్పించగలుగుతారు?
0: అలాంటి పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే అండి, కొత్తగా కొంతమంది గృహిణీలు ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే బ్యాంక్ అకౌంట్స్ ఉండవు, సిబిల్స్ అంటే వాటికి అవగాహన ఉండదు. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ రుణ సదుపాయం అనేది స్త్రీనిధి లాంటి బ్యాంక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి. సో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం నుంచి వాళ్ళ సిబిల్ స్కోర్స్ ఏ విధంగా ఉన్నాయి అనే అన్ని విషయాల్లో కూడా మొదటి నుంచి వాళ్ళు రుణం పొంది వాళ్ళు ప్రాసెసింగ్ ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ మెషినరీస్ అన్నీ తెప్పించి వాళ్ళ బిజినెస్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎండ్ స్టేజ్ వరకు స్టార్ట్ చేయడానికి అవసరమైన అన్ని సదుపాయాల్ని వాళ్ళకి చేయూతగా అంటే హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అనేది మా డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్ ద్వారా అందించడం జరుగుతుంది.
1: నవీన్ కుమార్ గారు, వీళ్ళకి మౌలిక సదుపాయాలు ఎలా అందిస్తారు?
0: సో మౌలిక సదుపాయాలు అంటే మనకి ఇప్పుడు ఈ స్కీమ్లో చూసుకున్నట్లయితే అండి, మొదటిగా సీడ్ క్యాపిటల్ ఇస్తున్నాము, తర్వాత బిజినెస్కి అవసరమైన రుణ సదుపాయం అందిస్తున్నాము, అలాగే ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రభుత్వం ద్వారా సబ్సిడీ చేకూరుస్తున్నాము, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కానీ వేరే ఏ రకమైన బిజినెస్లో మనం ముందుకు రాణించాలన్నా అవసరమైంది మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్. సో దీనికి సంబంధించిన ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే గ్రూప్ కేటగిరీలకు అయితే 50% రాయితీ అనేది దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేవి కూడా ఈ స్కీమ్లో పొందుపరచడం జరిగింది. సో ఈ ఫెసిలిటీస్ను ఉపయోగించుకొని వాళ్ళు బిజినెస్లో ముందే ఒక ఏదైనా వాళ్ళు చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన మెషినరీస్ అన్ని ప్రభుత్వం ద్వారా అందించబడతాయి. వీటిని వాళ్ళు ట్రయల్ రన్ చేసుకోవచ్చు. వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళు చేస్తాము అనేసి అనే కాన్ఫిడెన్స్ వాళ్ళు కలిగితే ఫర్దర్గా వాళ్ళు ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా చేసుకోవచ్చు.
1: వ్యక్తిగత మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసుకోవాలంటే ఎటువంటి అర్హతలు ఉండాలి, లేకపోతే వాటికి ఇచ్చే రాయితీలు ఏమిటి?
0: సో ఈ స్కీమ్లో సంబంధించి అర్హతలు అండి, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, 18 సంవత్సరాలు నిండి ఉండాలి, వాళ్ళు బ్యాంక్ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, అంటే ఎన్పిఏస్ కాకుండా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా సిబిల్ రికార్డ్ ప్రకారము బాగున్నట్లయితే బ్యాంకుల ద్వారా రుణం అనేది అందించడం జరుగుతుంది. ఇది పోగా సబ్సిడీస్ అనేవి 35% సబ్సిడీ 10 లక్షలకు మించకుండా ప్రభుత్వం ద్వారా అందించడం జరుగుతుంది.
1: కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి కావలసిన అర్హతలు ఏమిటి, ఈ పథకం ద్వారా అందించే సహాయం ఏమిటి?
0: సో కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇవి చూసుకున్నట్లయితే అండి, మనం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకుంటే ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కానీ ప్రొడక్షన్ కానీ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి అవసరమయ్యే మెషినరీస్, వీటి యొక్క పెట్టుబడి ఎక్కువగా అవుతుంది. సో ఇలాంటి పెట్టుబడి మొదట్లోనే ఒక ఇండివిజువల్గా ఒక పర్సన్ తీసుకోవాలి అనేసి అంటే అతనికి చాలా భారమైన పరిస్థితి, ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో అలాంటి వ్యక్తులకి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారే మన తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఏఆర్ఎస్ జగిత్యాల, ఆర్ఏఆర్ఎస్ వరంగల్, అలాగే పీజేటీఎస్యు హైదరాబాద్లో తగు అంటే లైక్ వాళ్ళు ఏ రంగాల్లో అయితే చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన మెషినరీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే ప్యాకేజింగ్ వరకు చేసుకోగలిగే అన్ని రకాలైన మెషినరీస్ అనేవి అక్కడ పొందుపరచడం జరిగింది. సో వీటిని వాళ్ళు ఏదైతే ప్రోడక్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ని అక్కడికి డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆ మెషినరీస్ అన్ని ఒక మినిమం రుసుము అనేది చెల్లించి వాటిని ఉపయోగించుకోవచ్చు. తద్వారా వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. సో మెషినరీస్ ద్వారా మనం ఇట్లా ప్రోడక్ట్ అనేది తయారు చేసుకోవచ్చు, దానికి ఇంత మొత్తంలో ఖర్చు అవుతుంది అనే విషయం అనేది వాళ్ళకి పూర్తి అవగాహన అనేది వస్తుంది. సో ఇలా అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళు ఫర్దర్గా బిజినెస్ అనేది ఇండివిజువల్గా చేసుకునే ధైర్యం అనేది వాళ్ళకి చేకూరుతుంది.
1: నవీన్ కుమార్ గారు, స్వయం సహాయక బృందాలు ఉంటాయి, అటువంటి స్వయం సహాయక బృందాలు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందవచ్చా?
0: పొందవచ్చు సార్. ఇది ఓన్లీ ఇండివిజువల్స్కి మాత్రమే కాకుండా స్వయం సహాయక బృందాల్లో అంటే గ్రూపులు మాత్రమే కాకుండా ఇండివిజువల్స్ పెట్టుకోవచ్చు, అలాగే గ్రూపులుగా కూడా కలిపి పెట్టుకోవచ్చు. సో వాటికి మినిమం అర్హత అనేది 18 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.
1: ఇప్పుడు ప్రధానంగా వ్యాపారం చేయాలనుకొని ఈ అంటే ఈ ఆహార ఉత్పత్తి తయారీ రంగంలో వాళ్ళు ఒక సూక్ష్మ వ్యాపారం ఏదో చేయాలనుకొని వచ్చే వాళ్ళకి మీరు ఏ స్టేజ్ నుంచి సహాయం అందిస్తారు?
0: సో స్టేజ్ వైజ్గా వచ్చేటప్పటికండి, ఇనీషియల్ స్టేజ్ నుంచి కూడా మా స్కీమ్ ద్వారా పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ ద్వారా సహాయం అనేది అందించడం జరుగుతుందండి. సో మేము ఇక్కడ స్టేట్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక టీమ్ని ఫామ్ చేయడం జరిగింది. ఈ డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్ అనేవాళ్ళు తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీకి సంబంధించి అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్లో వాళ్ళు నియమింపబడ్డారు. సో ఎవరైతే కొత్తగా బిజినెస్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి బిజినెస్కి స్టార్టింగ్ అవసరమైన మెషినరీస్ కానీ సర్టిఫికేషన్స్ తీసుకోవడం కానీ ఇట్లాంటి అన్ని రకాలైన సహాయాలు కూడా వీళ్ళ ద్వారా అందించడం జరుగుతుంది.
1: ఆహార ఉత్పత్తి తయారీ రంగంలో నాణ్యత ప్రమాణాలను అభివృద్ధి చేయడమే ఈ పిఎంఎఫ్ఎంఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. అయితే చదువురాని వాళ్ళు కూడా పరిశ్రమ పెట్టుకోవాలని వస్తారు, వాళ్ళకి ఆ తయారు చేసే ఆహార ఉత్పత్తులు క్వాలిటీ ఉండాలి అని అంటే వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా?
0: సో ఇలా క్వాలిటీ ప్రోడక్ట్స్ కానీ మనకి ఏంటంటే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశమే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్గా ఉన్నదాన్ని ఆర్గనైజ్డ్ వేలో తీసుకురావడం. అంటే రోడ్ సైడ్ మనకి చేసే వ్యాపారాలు, చిరు వ్యాపారాలు చాలామంది ఏంటంటే వాళ్ళకి ప్రేయర్ రిజిస్ట్రేషన్ ఉండదు, సర్టిఫికేషన్ ఉండదు, ఆహార రంగానికి సంబంధించిన నాణ్యత ప్రమాణాలను వాళ్ళు ఫాలో అవ్వరు. సో ఈ స్కీమ్లో పిఎంఎఫ్ఎంఈ స్కీమ్లో పర్టికులర్గా ఫుడ్ ఎఫ్ఎస్ఎస్ఐకి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఇనీషియల్గా వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. తద్వారా ఈ రిజిస్ట్రేషన్ నార్మ్స్ అనేవి ఏ విధంగా చేసుకోవాలి అనే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా మా డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్స్ త్రూగా వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది.
1: ఎఫ్ఎస్ఎస్ఐ పర్మిషన్ తీసుకోవడానికి మీరు సహాయం చేస్తామంటున్నారు, బాగుంది. అయితే ఎఫ్ఎస్ఎస్ఐ ప్రమాణాల ప్రకారం ఈ ఫుడ్ యొక్క క్వాలిటీ ఎలా ఉండాలి, ఈ కంపెనీలో ఇక్కడ హైజీనిక్గా ఇలా మేము మెయింటైన్ చేయాలి, ఇవన్నీ వాళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళకి ఏమైనా మెంటర్షిప్ లాంటిది కూడా ఏమైనా మీరు ప్రొవైడ్ చేస్తారా?
0: లేదండి, ఇనీషియల్గా సపోర్ట్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనే విషయం పైన మేము అవగాహన కల్పిస్తాము. తర్వాత వాళ్ళు మెషినరీస్ తెచ్చిన తర్వాత మా డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్ అప్పుడప్పుడు వాళ్ళ యొక్క మెషినరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి వెళ్ళి విజిట్ చేస్తూ ఉంటారు. అది ఏ విధంగా చేస్తున్నారు, నామ్స్ ఫాలో అవుతున్నారా లేదా అన్న విషయానిపైన వాళ్ళు చెక్ చేస్తూ ఏమైనా వాళ్ళు మిస్ అయినట్లయితే దానికి సంబంధించిన మళ్ళీ అవగాహన కూడా కల్పించి దాని రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి దానిపైన గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
1: నవీన్ కుమార్ గారు, ఇప్పటిదాకా ఈ పిఎంఎఫ్ఎం ఈ పథకం ద్వారా లబ్ధిదారులైన వారు ఎంతమంది ఉన్నారు?
0: సో ఈ గడిచిన 5 సంవత్సరాల్లో చూసుకున్నట్లయితే అండి 7341 మంది ఇప్పటి వరకు పిఎంఎఫ్ఎంఈ స్కీమ్లో శాంక్షన్స్ అనేవి చేయబడ్డాయండి. వీరిలో దాదాపు 5500 పైబడి సక్సెస్ఫుల్గా వాళ్ళు బిజినెస్లు అనేవి స్టార్ట్ చేసి వాళ్ళు నడుపుకుంటూ ఉన్నారు.
1: నవీన్ కుమార్ బాసూరి గారు, మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన సలహాలు అందించినందుకు ధన్యవాదాలు.
0: చాలా థ్యాంక్స్ అండి. నాకు కూడా ప్రజల్లో ఈ పిఎంఎఫ్ఎంఈ స్కీమ్కి సంబంధించిన అవగాహన కల్పించడానికి అవకాశం కల్పించిన ప్రజావాణి సమాచార కేంద్రానికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
2: మీరు ఇంతవరకు పిఎంఎఫ్ఎంఈ ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం గురించి తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ మేనేజర్ శ్రీ నవీన్ కుమార్ బసూరి గారితో డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు జరిపిన సంభాషణ విన్నారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు. అభిరుచి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో అభిరుచి కార్యక్రమం వింటున్న శ్రోతలు. మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే పోస్ట్ కార్డ్ పైన అభిరుచి కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, పిన్కోడ్ 503001 రాసి మీకు నచ్చిన సినిమా పేరు, పాట, మీ కుటుంబ సభ్యుల పేర్లు, మీ ఊరు పేరు రాసి పంపించగలరు. అభిరుచి కార్యక్రమంలో మాకోసం పాఠం వినిపించండి అంటూ రాశారు వరంగల్ జిల్లా కరీమాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి గోని రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీరు నాని సినిమా నుండి పాఠం వినిపించండి అంటూ రాశారు. వీరందరి కోసం నాని సినిమా నుండి ఉన్నికృష్ణన్ సాధన సర్గం పాడిన ఈ పాట విందాం.

0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై అభిరుచి కార్యక్రమం. వెంకట శ్రోతలు, మీరు కూడా మీకు నచ్చిన పాటని అభిరుచి కార్యక్రమంలో వినాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం? వెంటనే పోస్ట్ కార్డు పైన మీకు నచ్చిన సినిమా పేరు, పాట పేరు, మీ కుటుంబ సభ్యుల పేర్లు రాసి పంపించగలరు. మా అడ్రస్ అభిరుచి కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, పిన్కోడ్ 503001. కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
2: సంప్రదించండి
1: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
2: ఖైల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7799090505.
3: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
4: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
3: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
5: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
2: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
5: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
2: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
5: ద్వారకా నగర్, నిజామాబాద్.
2: సెల్ 9032323258.
6: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్స్, క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
1: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
6: సెల్ 9440004837.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
6: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
6: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
0: అభిరుచి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అభిరుచి కార్యక్రమంలో మాకోసం పాటను వినిపించండి అంటూ రాశారు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపుర గ్రామం నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరు అల్లుడు గారు సినిమా కోసం కేజే యేసుదాసు చిత్ర ఆలపించింది ముద్దబంతి నవ్వులో అనే పాటను వినిపించండి అంటూ రాశారు. వీరందరి కోసం ఈ పాట విందాం.

0: యవన గోదావరి గలగలల సవ్వడులతో
1: అనునిత్యం పునీతమవుతున్న గ్రామం కందకుర్తి.
0: అడుగడుగున గుడులు,
1: ఎద ఎదలో భక్తి భావాలు,
0: పౌరాణిక చారిత్రక మహిమాన్విత విశేషాలతో విరాజిల్లుతోంది
1: కందకుర్తి త్రివేణి సంగమం.
0: కందకుర్తి సంగమ క్షేత్రంలో అలరాడుతున్న ఆలయాల విశేషాలతో ప్రసారమవుతుంది
1: ఈ వారం మన ఆలయాలు కార్యక్రమం.
0: తప్పక వినండి ఈ శనివారం ఉదయం 8:30
1: మన ఆలయాలు కార్యక్రమం.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పే అభిరుచి కార్యక్రమం. వింటున్న శ్రోతలకి ఒక గమనిక. ఈ నెల 21వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు. శ్రోతలకు మరొక గమనిక. ఈ నెల 21వ తేదీ అనగా ఆదివారం ఉదయం 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గ్లకోమా సర్జరీ, రెటీనా సర్జరీ, కార్నియా లాసిక్ లాంటి కంటికి వచ్చే ఇతర అన్ని రకాల కంటి సమస్యల నివారణ గురించి క్యాట్రాక్ట్ మరియు రిప్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేస్తారు. గమనికలు విన్నారు. అభిరుచి కార్యక్రమంలో మాకోసం పాటను వినిపించండి అంటూ రాశారు జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారిపల్లి శశాంక్, అద్వైత్, దాసర్ రాజేశ్వర్, లలిత, అక్షర, బండశివాజీ, చంద్రకళ, సహస్ర, జోగ నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, బాస నరేందర్, శ్యామల, భారతి, ఆనంద్, సరోజిని, శ్రీనిల్, బండికిషోర్, హరిప్రియ, ఇంకా వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు వీరంతా కృష్ణ సినిమా నుండి పాటను వినిపించండి అంటూ రాశారు. వీరందరి కోసం కృష్ణ సినిమా నుండి ఉదిత్ నారాయణ సాధన సర్గం పాడిన ఈ పాట విందాం.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో అభిరుచి కార్యక్రమం. వింటున్న శ్రోతలకి ఒక గమనిక. ఈ నెల ఆదివారం జూన్ 21 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. సందర్భంగా జిల్లా స్థాయిలో ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఉదయం 6:55 నుండి వేదిక సమీకృత జిల్లా కార్యాలయం సముదాయం నిజామాబాద్ జిల్లా. యోగా ఫర్ హెల్దీ ఏజింగ్, ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగా శారీరక మానసిక ఆధ్యాత్మిక సమమూల్యతకు దోహదపడుతూ ప్రజల సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణకు మన ప్రాచీన భారతీయ ఋషులు మహర్షులు అందించిన వరప్రదాయిని యోగా. యమ నియమ ఆసన ప్రాణాయ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి యోగా యొక్క అష్టాంగములు. 2014 సెప్టెంబర్ 27 ఐక్యరాజ్య సమితి UNGA 69వ

సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ మన ప్రియతమ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు యోగా విశిష్టతను వివరిస్తూ, సంవత్సరంలో ఒక్కరోజును ప్రపంచ యోగా దినోత్సవంగా జరుపుకుందామని పిలుపునివ్వగా, 193 సభ్య దేశాలు గల యుఎన్జిఓలో 177 దేశాలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, ప్రతి సంవత్సరం జూన్ 21న 2015 సంవత్సరం నుండి ప్రపంచ యోగా దినోత్సవంగా జరుపుకుంటాం నిర్ణయించడం జరిగింది. సంవత్సరం 12వ ప్రపంచ యోగా దినోత్సవం ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగా అనే నినాదంతో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ శ్రీమతి ఈలా త్రిపాఠి ఐఏఎస్ గారు ఆధ్వర్యంలో జిల్లా ఆయుష్ శాఖ, జిల్లా యోగా అసోసియేషన్లు మరియు ఇతర అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ప్రపంచ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని 21 ఆదివారం 2026 రోజున ఉదయం 6:55 నుండి 8:30 వరకు సామూహిక యోగా సాధన ప్రదర్శనతో నిర్వహిస్తున్నాము. జిల్లా వ్యాప్తంగా గల యువజన సంఘాలు, మహిళా మండళ్లు, విద్యార్థులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు, క్రీడాకారులు, యోగా గురువుల సమక్షంలో సమస్త ప్రజలు స్వచ్ఛందంగా సామూహిక యోగా సాధనలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలరని విజ్ఞప్తి. సంవత్సరం 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ప్రభుత్వం హరిత యోగా, యోగా సమావేశాలు, ప్రాణాయం ప్రక్రియలు, ఆరోగ్య అవగాహన, యోగా ఆహారం, యోగా సంగమం నమోదు కార్యక్రమం, పిల్లలకు యోగా పోటీల బహుమతి ప్రదానం, సామూహిక యోగా ప్రదర్శనలు, అంగన్వాడీ డ్వాక్రా స్వయం సహాయక సంఘాలకు యోగా లాభాలు వివరిస్తూ యోగా అవగాహన సదస్సులు పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరచడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈ నెల 21 ఆదివారం రోజు యోగా డేగా

అభిరుచి కార్యక్రమంలో చివరిగా విందాం ఈ పాట. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడకల గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, అనన్య, సుదీప్తి, అనుష్క, లత వీరు ముత్యాల ముగ్గు సినిమా నుండి ఏదైనా పాటను వినిపించండి అంటూ రాశారు. వీరందరి కోసం ఈ పాట విందాం.

మీరు విన్న ఆ పాటతో ఈనాటి అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:30. ఇప్పుడు వినండి జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గేయాలు.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసీ, హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన్ మొటిమలా,
3: హై బాల్,
2: గజ్జా బబలా,
3: హై బాల్,
2: మెడుగుల కామరా,
3: హై బాల్,
2: బొరద పుల్లా,
3: హై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి, సై బాల్.
5: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో, అరే వా,
6: చిక్కుకుంది.
7: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
8: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
9: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
10: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
9: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
11: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
12: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
11: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
0: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై నిజామాబాద్ కార్యక్రమాలు. వింటున్న శ్రోతలకి గమనికలు. ఈ నెల 22వ తేదీ సోమవారం ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ కల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. అలాగే ఈ నెల 22వ తేదీ సోమవారం ఉదయం 8:00 బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. అలాగే అదే రోజు అనగా సోమవారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కలిల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో బీపీ వల్ల వచ్చే గుండె వ్యాధుల చికిత్స గురించి ప్రముఖ గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ గోపీకృష్ణ కంచి గారు తెలియజేసి సలహాలు, సూచనలు వింటారు. గమనిక విన్నారు.

శ్రోతలు ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో జానపద గేయాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తుంది. కాసేపట్లో వింటారు హిందీలో వార్తలు, అనంతరం 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు రిలే అవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 9:30. ఇప్పుడు వినండి సినీ గేయాలు.

0: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
1: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో సినీ గేయాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విన్నాం శంకర్ మహాదేవన్ ఆలపించింది నువ్వొస్తానంటే నేను దంటానా సినిమా నుండి.

సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అంకుత్వచాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అంకుత్వచాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అనుకట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్జ్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో సినిమా పాటలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట శుభ సంకల్పం సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడింది.

సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

శ్రోతలంతవరకు సినీ గేయాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు. ఇప్పుడు వినండి అలనాటి నీటి గీతాలు, మధుర గీతాలు.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్లో మీకు నచ్చిన కార్యక్రమాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా వినవచ్చును. మీరు వింటున్న కార్యక్రమం మధుర గీతాలు. మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం అబ్బాయి గారు అమ్మాయి గారు సినిమా నుండి

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
1: శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై అలనాటి నీటి గీతాలు, మధుర గీతాలు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం జీవిత చక్రం సినిమా నుండి ఈ పాట.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.

0: మధుర గీతాలు కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట కృష్ణావతారం సినిమాలోనిది. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై అలనాటి మేటి గీతాలు, మధుర గీతాలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: మీరు వింటున్న ఆ పాట రామకృష్ణ పి సుశీల ఆలపించింది, లేత మనసులు సినిమా నుండి.

సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: పరుగిడకు

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు.

సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: శ్రోతలంతవరకు అలనాటి మీటి గీతాలు మధుర గీతాలు కార్యక్రమంలో రామాలయం దేవత, అమరగీతం అనురాగ దేవత, బందిపోటు, భార్యాబిడ్డలు, ఆదర్శ కుటుంబం సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఘంటశాల, పి సుశీల, ఎల్లారేశ్వరి ఆలపించిన పాటలు విన్నారు మధుర గీతాలు కార్యక్రమంలో. ఇంతటితో ఈనాటి అలనాటి మేటి గీతాలు మధుర గీతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు కావస్తుంది. కాసేపట్లో వింటారు హిందీలో వార్తలు, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రంలో రిలే అవుతాయి. 11:10 ప్రభుత్వ పాలన 12 ఏళ్ళు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.